ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 14వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం. 323.6 మీటర్లు, అనగా 927 కిలోహెర్ట్స్ మరియు ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్లపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్పై కూడా శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57.3. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం. ఎంత చక్కని తల్లివే బృందగానం. రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

0: ఇంతవరకు భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు. ఇప్పుడు డాక్టర్ ఎల్ఎస్ యజ్ఞవల్క శర్మ గారితో చింతన వింటారు.
2: మనిషి మంచి చెడుల మధ్య ఇరుక్కుపోయి సంఘర్షణలతో జీవిస్తూ ఉంటాడు. అసలు ఏది మంచి ఏది చెడు అని అడిగితే సమాధానం సూటిగా సరైనదిగా రావటం కష్టం. ఎందుకంటే ఒక సమయంలో మంచి మరొక సమయానికి చెడు అవుతోంది. రామాయణంలో వాల్మీకి మహర్షి వేట కోసం వెళ్లిన దశరథుని స్థితిని వర్ణిస్తూ అచక్షురు విషయే ఘోషం వారణస్యేవ నర్తత అని అంటాడు. దశరథునికి సరయూ నదీ తీరంలో ఒక శబ్దం వినిపించింది. బాణాన్ని ఆ శబ్దం వైపు గురి చూసి వదిలాడు. ఏనుగు అని భావించిన దశరథుడు నీటి కోసం వచ్చిన ఒక మునికుమారుణ్ణి కొట్టాడు. మంచి చెడులు రెండు వయస్సు, కాలము, ప్రాంతము, వ్యక్తి యొక్క మానసిక స్థితి, సామాజిక నియమావళిని బట్టి మారుతూ ఉంటాయి. మంచి చెడుల మధ్య ఉన్న సంఘర్షణను ఆధారం చేసుకుని అహంకారం తలెత్తుతుంది. సహజంగా జీవించాలి. ఎవరి జీవితాలు వారు జీవించడానికే వచ్చాం. మంచికి చెడుకి ఒక కారణం ఉంటుంది. కొన్ని తెలియక చేస్తాం, కొన్ని తప్పక చేస్తాం. జీవితాన్ని చాలా సహజంగా ఎరుకతో అంటే వివేకంతో జీవించాలి. నిజానికి మంచి చెడు మనం ఇచ్చే విలువలను బట్టి ఉంటాయి. మనం సంఘర్షణకు లోను కాకూడదు. సహజత్వంతో పూర్ణంగా జీవించాలి. ఏ పనైనా విశ్వాసంతో చేయాలి. అప్పుడు విజయం లభిస్తుంది. ఒక క్రియలో ఒక ఫలితం లభించటం వెనుక మన శక్తితో పాటు మరెన్నో అంశాలు పాత్ర వహిస్తాయి. ప్రమాదో ధీమతామపి, ఎంత గొప్పవారైనా ఒకనాడు అపజయం చవిచూడక తప్పదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఒక్కొక్కసారి కడుపు నిండా ఆహారం దొరకని సందర్భాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

0: జీవితంలో ఇవన్నీ సహజం. పొందటము, పోగొట్టుకోవడము, కలవటము, విడిపోవటము, పగలు, చీకటి, ఆనందం, విషాదం, ఇలా అన్నీ కలిసే ఉంటాయి. చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి అని భాసమహాకవి చెప్పినట్లుగా ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి. మార్పు ప్రకృతి నియమం. అందుకని మనం మంచి చెడు అంటూ విలువలను ఇచ్చుకుంటూ వాటి మధ్య కూరుకుపోయి మనం అనుకున్నది జరగనప్పుడు కృంగిపోతూ జీవించకూడదు. నవరసాలు ఉంటేనే ఏ కళ అయినా రంజకంగా ఉంటుంది. నవరసాలలో విషాదం, దుఃఖం ఇవన్నీ భాగాలే. ఒక అందమైన చిత్రాన్ని గీసినప్పుడు అన్ని రంగులను వాడితేనే కమనీయంగా, ఆకర్షణగా, అద్భుతంగా ఉంటుంది చిత్రం. ఇష్టం లేదని, చెడుకు గుర్తు అని నల్ల రంగును చిత్రలేఖనంలో ఉపయోగించకపోతే చిత్రానికి పరిపూర్ణత లభించదు కదా. ఆ రంగులేని లోటు కనిపిస్తూనే ఉంటుంది. అందుకనే జీవితంలో ఇది అది అని అంచనాలు, విలువలు కట్టడం చేయకుండా పూర్ణంగా ఆస్వాదిస్తూ జీవించాలి. అందుకు సిద్ధంగా విశాల హృదయంతో జీవించాలి. అప్పుడే మనం మనంగా జీవిస్తూ సత్యదర్శనం చేయగలం, సచ్చిదానంద అనుభూతిని పొందగలం. మనలో ఆనందించేవాడు, పిరికివాడు, అనుమానస్తుడు, అత్యాశాపరుడు, ఆవేశపరుడు ఇలా రకరకాలు రూపుదిద్దుకోవటానికి కారణం ఈ మంచి చెడు పేరుతో కల్పించుకునే భావాలు, ఆలోచనలు, అంచనాలు మాత్రమే. ఒక మహోన్నత వ్యక్తిగా మారాలంటే సత్సంగం సర్వార్థ సాధనకు మూలం అని భర్తృహరి శతకం అంటోంది. సత్యసూక్తి ఘటించు, ధీ జడుమ మాంచు, గౌరవ మొసంగు, జనులకు కలుషమడంచు, కీర్తి ప్రకటించు, చిత్త విస్ఫూర్తి చేయు, సాధు సంగంబు సకలార్థ సాధనంబు. జీవితం ఒక చెట్టు అని అనుకుంటే సత్సంగం నీరునిచ్చే వేరులాంటిది. స్వాధ్యాయం అనేది చెట్టును నిలబెట్టే బోధే అని అనవచ్చును. కనుక సహజంగా, స్వేచ్ఛగా, నిర్మలంగా, సాధనగా జీవిద్దాం. ఎత్తు పల్లాలను సమానంగా భావిస్తూ సాగిపోయే నదిలాగా కష్టం, సుఖం వంటి వాటికి పరిమితం కాకుండా సహజంగా జీవిద్దాం. స్వస్తి.
1: మీరింతవరకు డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ గారితో చింతన విన్నారు.

0: వరిలో ప్రకృతి సాగు కొన్ని ముఖ్యాంశాలు అనేటువంటి అంశంపై డాక్టర్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
1: మనం వరి సాగు చేస్తున్నాం. వరి సాగులో కూడా ఈసారి మరి ఇబ్బందులు పడకుండా సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రకృతి సాగు చేసేవాళ్ళు పంటను నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మామూలుగానే ఈసారి వానలు తక్కువ ఉన్నాయి, మరి పెట్టుబడి పెరగకుండా మనం ప్రకృతి సాగులో మంచి ఫలితాలు పొందాలంటే మటుకు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ ప్రకృతి సాగులో వరిలో మనకు కావాల్సినటువంటి ఏంటి, విత్తన శుద్ధికి కావాల్సినటువంటి బీజామృతం కూడా కావాలి. అలాగే పంట మొదటి దశలో వచ్చేటువంటి ఈ చిన్న చిన్న పురుగుల్ని నియంత్రించుకోవటానికి మనకి ఈ వేప సంబంధించినటువంటి మందుల్ని సిద్ధం చేసుకొని మనం వాడుకోవాలి. అలాగే ఈ నారుమళ్లలో కానీ లేకపోతే నాట్లేసిన తర్వాత కానీ లేకపోతే సరాసరి విత్తినటువంటి మరి పంటలో కానీ తెగుళ్ళని నియంత్రించుకోవటానికి పులిసిన మజ్జిగ ఒకటి మనం పంట మీద పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పంటకు కావాల్సినటువంటి బలం ఇచ్చుకోవాలి.

0: దానికి ఘనజీవామృతం అవసరం. లేదు మనకి కంపోస్ట్లు ఉంటాయి, మామూలుగా నాడప్ కంపోస్ట్ అని, లేకపోతే మామూలుగా మనం దెబ్బ పోసుకుంటాం ఊళ్ళల్లో, దాన్ని కానీ బాగా చీకిన తర్వాత మనం వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఎక్కువ మోతాదులో కనుక మనం పెట్టుకోగలిగితే మన పంటలో మరి సూక్ష్మధాతు లోపాలు రాకుండా పంటని కాపాడుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే నాట్లు వేసేటప్పుడు మనము ఖచ్చితంగా కొనలు తుంచి మాత్రమే మనము నాట్లు వేసుకోవాలి, కాలిబాటలు ఖచ్చితంగా తీసుకోవాలి. మామూలుగా ప్రకృతి వ్యవసాయం అనగానే మనం ఏమనుకుంటా ఉంటాయంటే ఈ జీవామృతాలు లేకపోతే ఈ కషాయాలే అనుకుంటాం, కానీ ప్రకృతిని ఉపయోగించుకొని అక్కడ ఎలాంటి రసాయనాలు లేకుండా ఇతర రకాలైనటువంటి జీవ నియంత్రణ పద్ధతులు, అలాగే సేద్య పద్ధతులు, భౌతిక పద్ధతులు ఇవన్నీ వాడుకొని మనం పంట మంచిగా తీసుకోవటం. అంతేగాని మనకి ఈ సేద్య పద్ధతులకి దీనికి సంబంధం లేదనుకుంటే మనకు పొరపాటు. ఉదాహరణకి మనము ప్రతి 2 మీటర్లకి ఒక అడుగు దారి లేకపోతే 20 సెంటీమీటర్ల దారి వదులుకోవటం సేద్య పద్ధతి, అది ఖచ్చితంగా పాటించాలి. అలాగే కొనలు తుంచడం ఒక సేద్య పద్ధతి, అది ఖచ్చితంగా పాటించాలి. అలాగే సుడిదోమ వచ్చినప్పుడు అప్పుడప్పుడు నీటిని తీసి ఆరబెట్టడం పొలాన్ని, అదొక సేద్య పద్ధతి. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉన్నట్లయితే మన పంటలో సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి సాగులో సమస్య రాకుండా చూసుకోవటం ముఖ్యం, వచ్చిన తర్వాత పరిష్కరించుకోవటం కన్నా. సరే, పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి తెగుళ్ళు రాకుండా పులిసిన మజ్జిగ, అలాగే కొన్ని రకాల తెగుళ్ళు నియంత్రించడానికి సూడోమోనాసు, అలాగే మనకి ఇతర రకాలైనటువంటి జీవ నియంత్రణ మందులు, ట్రైకోగ్రామ అట్టలు, ఇలా రకరకాలైతే మనకు ఉన్నాయి. వాటిని కూడా సద్వినియోగపరుచుకుంటూ మనం వెళ్ళాలి. అలాగే నేలకు కావాల్సినటువంటి జీవన ఎరువులను కూడా ఖచ్చితంగా అందించాలి, ఇది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, మనము ఎలాగూ మందులు కొట్టట్లేదు కాబట్టి మన పంటలో చాలా వరకు మిత్ర పురుగులు అలాగే సహజ శత్రువులు బాగా తిరుగుతూ ఉంటాయి. దానికి తోడు మనము గట్ల మీద గనక మామూలు కొన్ని ఉపయోగపడేటువంటి మొక్కలు మనము బొబ్బర్ల లాంటివి కనుక వేసుకోగలిగితే గట్ల మీద, అక్కడ మనకు సహాయం చేసేటువంటి మిత్ర పురుగుల సంతతి బాగా పెంచుకుంటూ ఉంటాయి. అవి వచ్చి పంట మీద వచ్చి ఈ నష్టం చేసేటువంటి పురుగుల సంతతిని బాగా నియంత్రిస్తాయి. అలాగే మనము ఈ కాండంతులచే పురుగును నియంత్రించడానికి లింగాకర్షక బుట్టలు ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా పెట్టుకుంటూ పోవాలి. అవి గనక ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ కలిసి ఒకటే చోట ఉన్నట్లయితే ఎక్కువ సంఖ్యలో పెట్టుకుంటే కూడా మగరెక్కల పురుగులను బాగా సంతతి తగ్గించేస్తాం, అవి గుడ్లు ఆడరెక్కల పురుగులు పెట్టలేవు, అప్పుడు కూడా మనకు సంతతి బాగా తగ్గుతుంది. అలాగే మనం పక్షుల సహాయం కూడా తీసుకోవాలి. పక్షుల సహాయము ఎలా తీసుకోవచ్చు, మనం పంగకర్రలు దొరికితే పెట్టుకుంటాం. పంగకర్రలు దొరకపోతే మన పంటకు ఒక అడుగెత్తులో తీగలు లాంటి అక్కడక్కడ కట్టామనుకోండి, పక్షులు వచ్చి అలా వాళ్తాయి, వాటి కళ్ళకి పురుగు ఎక్కడ తారట్లాడినా కనిపిస్తుంది, వెంటనే అవి తినేస్తాయి. అసలు ఎలాంటి ఖర్చు లేకుండా జరిగిపోయేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ, ఇవి సులువుగా మనం తెలుసుకొని చేసుకోవాలి. కానీ ప్రతి పంటకు కూడా మనము బీజామృతాన్ని వాడుకొని విత్తన శుద్ధి అయితే చేయాలి, అది వరిలో కూడా చేయాల్సిందే. ఇక జీవన ఎరువుల్లో ముఖ్యంగా ఈ భాసం సంబంధించి ఫాస్ఫోబ్యాక్టీరియాను కూడా ఖచ్చితంగా మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే పంటకి కావలసినటువంటి పోషకాలు సూక్ష్మధాతువులు అవన్నీ అందాలంటే అప్పుడప్పుడు మనము ఈ ద్రవజీవామృతాన్ని పిచికారీ చేసుకొని మనం వేసుకుంటాం, నెలకు ఒకసారి, లేకపోతే నెల 20 రోజులకు ఒకసారి, నెల 30 రోజులకు, అంటే 2 నెలలకు ఒకసారి, లేదా 2 నెలలకు ఒకసారి, ఇలా 4-5 సార్లు మనం ఇవి పిచికారీ చేసుకుంటున్నట్లయితే కనుక పంటకు కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి, ముఖ్యంగా సూక్ష్మధాతువులు బాగా అందేటువంటి అవకాశం ఉంది. ఇక పురుగులు తెగుళ్ళు అంటారా, మనకి కషాయాలు చెప్తానుంటారు, రకరకాల కషాయాలు చెప్తుంటారు, నీమాస్త్రమని, బ్రహ్మాస్త్రమని, తూటికాడ కషాయం అని. సుడిదోమకు మటుకు తూటికాడ కషాయాన్ని చక్కగా వాడుకొని నియంత్రించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇలా మనకి అందుబాటులో ఉన్నటువంటి రకరకాల పదార్థాలతోటి మనం కషాయాలు సిద్ధం చేసుకొని మనము మొదటి దశలోనే ప్రయత్నం చేసినట్లయితే ఈ పురుగు ధృతి కానీ తెగులు ధృతి కానీ ఎక్కువ కాకుండా మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం వస్తుంది.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వరిలో ప్రకృతి సాగు కొన్ని ముఖ్యాంశాలు అనేటువంటి అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి

సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏమీ లేదు. వాతావరణం 2 రోజుల్లో గణనీయమైన మార్పు ఏమీ లేదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం పనులు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం X-లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా EOS-5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం

కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ

0: విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పన్ను మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీం కోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17, 20వ వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్ స్కీముల కింద ఈ నెలలు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ కాస్ట్ ఏరియాలన్నింటిలో కూడా 3 కోట్లతో సీసీ రోడ్స్, అదే విధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ,
3: చిల్డ్రన్ మస్ట్ బి టాట్ ది హిస్టరీ ఆఫ్ ది డిఫరెంట్ నేషన్స్ వేర్ దే విల్ పర్సీవ్ దేర్ యూనిక్నెస్. దే మస్ట్ బి టాట్ ఈవెన్ వెన్ దే ఆర్ యంగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దే మస్ట్ బి గివెన్ గ్లింప్సెస్ ఇంటూ వరల్డ్ లిటరేచర్ సో దట్ దేర్ ఓన్ మైండ్స్ ఆర్ షార్పెన్డ్ అండ్ ఫీలింగ్స్ రిఫైన్డ్.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
4: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అందే వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్, అభివృద్ది చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
5: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్మార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగు ట్రోపవనంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్

0: మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహు శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణాః శిక్షణ పద్ధతిశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతీ. అద్య శిక్షక దివసావసరే స్వీయ సందేశే ఏషా ఉక్తవతీ యత్ శిక్షకాః శిక్షావిదశ్చ స్వమార్గదర్శనేన పరామర్శేన చ ప్రతిభాపోషణే చరిత్ర నిర్మాణే చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. సా ఉక్తవతీ యత్ సమర్పితాః సంవేదనశీలాశ్చ శిక్షకాః విద్యార్థినాం విశిష్ట క్షమతాః జ్ఞాత్వా తాన్ ప్రేరయంతి తథా ఉత్కృష్టతాం ప్రాప్తుం ప్రయత్నాయ ప్రోత్సాహయంతి. ప్రసిద్ధస్య శిక్షావిదః లేఖకస్య దార్శనికస్య పూర్వరాష్ట్రపతేః చ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఇత్యస్య జన్మజయంత్యాః ఉపలక్ష్యే ప్రతివర్షం సితంబర్ మాసస్య పంచమే దినాంకే శిక్షక దివసః ఆచర్యతే. రాష్ట్రనిర్మాణే శిక్షకానాం శిక్షావిదాం చ మహత్వపూర్ణాం భూమికాం సమ్మానయితుం అయం దివసః ఆచర్యతే. అస్మిన్నవసరే రాష్ట్రపతి పదాసీన ముర్ముహు అద్య నవదిల్ల్యాం అష్టచత్వారింశత్ విద్యాలయీయ శిక్షకేభ్యః రాష్ట్రియ శిక్షక పురస్కారాన్ ప్రదాస్యతి. చయనితాః అష్టచత్వారింశత్ శిక్షకాః సప్తవింశతి రాజ్యేభ్యః సప్త కేంద్రశాసిత ప్రదేశేభ్యః తథా షడ్ కేంద్ర ప్రశాసకీయ సంఘటనేభ్యః చ సంతి. రాష్ట్రపతిః ఉచ్చ శిక్షా సంస్థానేభ్యః పాలిటెక్నిక్ సంస్థానేభ్యశ్చ ఏకవింశతి శిక్షకాన్ సంకాయ సదస్యాన్ చ రాష్ట్రియ పురస్కారైః సమ్మానయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య మహావిద్యాలయస్య శతాబ్ది సమారోహే భాగం గ్రహీష్యతి. శ్రీమోదీ అస్మిన్నవసరే ఆయోజితాం సభాం చ సంబోధయిష్యతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య అంతర్గతం స్థితం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇతి మహావిద్యాలయః భారతస్య ప్రముఖేషు ఉచ్చశిక్షా సంస్థానేషు అన్యతమః అస్తి. వాణిజ్యే అర్థశాస్త్రే ప్రబంధనే చ ఇదం ప్రతిష్ఠితం శిక్షాకేంద్రమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య తమిళనాడురాజ్యస్య చెన్నైనగరస్య ఏకదివసీయ యాత్రాయాం భవిష్యతి. స్వయాత్రావధౌ ఉపరాష్ట్రపతిః ఐషమః ఇండియా వాల్వేస్ ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గ్రహీష్యతి. అయం హృదయస్య వాల్వ్ సంబద్ధానాం సంరచనాత్మకానాం చ రోగాణాం చికిత్సాయాః ఉన్నయనం ఉద్దిశ్య ఆయోజితః రాష్ట్రియస్తరీయః శైక్షణిక సమాగమః అస్తి. సహ చెన్నైనగరస్య గ్వెండీ ప్రదేశే ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ ఇత్యస్య శుభారంభమపి కరిష్యతి. నవదెహల్యాం త్రిదివసీయః బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచః అద్య ప్రారబ్ధః. అస్మిన్ సమ్మేళనే బ్రిక్స్ రాష్ట్రాణాం సర్వోచ్చ న్యాయాలయానాం ముఖ్య న్యాయాధీశాః వరిష్ఠ న్యాయాధీశైః సహ భాగం గృహణంతి. భారతస్య ముఖ్య న్యాయాధీశः సూర్యకాంతః వివిధ దేశానాం న్యాయిక ప్రతినిధిభిః సహ ద్వైపాక్షిక వార్తాం

0: दत्तवान्। विदेशमन्त्री डॉ एस जयशंकर पोलैंड देशस्य राजधान्यां वॉर्सो नगरे राष्ट्रपतिना कारोल नाव्रोत्स्की इत्यनेन सह उच्चस्तरीय मन्त्रणाम् अकरोत्। उभौ नेतारौ द्विपक्षीय रणनीतिक सन्धेः समीक्षां विधाय विविध क्षेत्रेषु सहयोगं नूतन औन्नत्यं नेतुम् अंगीकृतवन्तौ। महिला क्रिकेट क्रीडायां भारतमद्य ऐषमः महिला एशिया चषक प्रतिस्पर्धायां दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे पाकिस्तान दलं सम्मुखीकरिष्यति। इयं हि स्पर्धा भारतीय समयानुसारं रात्रौ 8 वादने प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు. ప్రసార విశేషాలు తెలుసుకుంటా. ఈనాటి ప్రసారాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 నేటి మాట శీర్షికన భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి అయినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటాం. అలానే కవి మరియు గేయ రచయిత అయినటువంటి పురుషోత్తం చౌదరి గారి జయంతి సందర్భంగా కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుంటాం ఆయనవి. అనంతరం లలిత సంగీతం వింటాం. వి జయలక్ష్మి గారు పాడినటువంటి లలిత గీతాలు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అనేటువంటి సిగ్మెంట్స్తో ప్రసారమవుతుంది. 9:00 పాటల పల్లకి ప్రసారం కానుంది. 10:00 వసుదైక కుటుంబం, ప్రపంచ వారాంతపు వార్తా సమాచారం తెలుసుకోవచ్చు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 10:15 నుండి 11:00 పాటల పల్లకి కొనసాగుతుంది. 11:00 మధురిమ మధుర గీతాలను అందించే కార్యక్రమం ప్రసారం కానుంది. 11:30 స్టంప్డ్ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారం కానుంది ఢిల్లీ కేంద్రం నుండి. 11:50 తెలుగు చిత్రగీతాలు వింటాం. 12:10 మధుమంజరి తెలుగు సినీ గీతాలు వింటాం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం కానున్నాయి. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం ప్రసారం కానుంది. 2:31 సైనిక మాధురి శ్రీమతి కె చందన గారితో కార్యక్రమం వింటారు. 3:00 మధురమే సుధాగానం కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:00 సరదాగా కాసేపు ప్రసారం కానుంది. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 మా పదం మీ భావం ఆర్జేజేటువంటి పదంపై మీ ఆలోచనలు కవితారూపాన్ని పంచుకునే కార్యక్రమం ప్రసారం కానుంది. 6:00 సమాచారవాణి, 6:05 న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ప్రసారం కానుంది ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 మిక్స్డ్ మస్తీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:30 దుబాయ్లో జరుగుతున్న 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్పై కామెంటరీ వింటారు. రేడియో సెట్స్ ద్వారా మాత్రమే, మిగతా కార్యక్రమాలన్నీ రేడియో యాప్ ద్వారా మీరు కార్యక్రమాన్ని వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా 7:30 తెలుగు చిత్రగీతాలు వినవచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 తెలుగు చిత్రగీతాలు ప్రసారం కానున్నాయి. 9:15 స్పాట్లైట్, 9:30 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలను వినవచ్చు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం

ఉంటారు. పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఆంగ్ల వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 11:59 వరకు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమాలు సమాప్తమవుతాయి. ఇవి ఈనాటి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఇరు స్థలం పడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం శ్రద్ధ గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని వారిని ప్రేరేపించగలరని ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలని విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించే లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీ కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో 108 పారా అథ్లీట్స్ హిస్సా లే రే.

0: कि अहमदाबाद, गुजरात और भारत आने वाले दिनों में खेल जगत के, चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो, चाहे पैरा ओलंपिक से जुड़े हुए खेल हो, सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है।
1: ఈ టోర్నమెంట్ లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఇవాళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్ పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
2: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
1: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
3: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
1: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డంతో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ది అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో

టాప్ సీడ్ రెండుసార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కెష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102. ఇది ఒలరించే కిరటం, ఆలకించు ఆనందించు, అందరికి పంచు. ఎస్, మరి మనమున్నాం ఉదయ సమీరాలు కార్యక్రమంలో. మరి ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో మనం నేటి మాటలో ముఖ్యంగా తెలుసుకుంటున్నాం భారతీయ సనాతన వేదాంత తత్వ శాస్త్రవేత్త, శాస్త్రాన్ని పాశ్చాత్య ప్రపంచానికి అత్యంత ప్రామాణికంగా పరిచయం చేసి ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతుల మధ్య తాత్విక వారధిగా నిలిచి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా దేశ సమగ్రతకు అసమాన సేవలందించి ఒక సాధారణ ఉపాధ్యాయుడి స్థాయి నుండి దేశ ప్రథమ పౌరుడి ఉన్నత శిఖరానికి ఎదిగిన మహోన్నత రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఈరోజు. మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోబడుతుంది. ఈరోజు వారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం కూడా. నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో తిరుత్తణిలో క్రీస్తు శకం 1588 సెప్టెంబర్ 5న జన్మించిన ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో, మైసూరు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం మరియు బ్రిటన్లో ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యుడిగా ప్రపంచవ్యాప్త ఖ్యాతిని గడించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలకు ఉపకులపతిగా వ్యవహరించి భారత ఉన్నత విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఆయన అపురూప మేధస్సుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1954వ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది ఆయన్ను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కేవలం రాజనీతివేత్త మాత్రమే కాదు, ఇండియన్ ఫిలాసఫీ, ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, అన్ ఇండియన్ వ్యూ ఆఫ్ లైఫ్ వంటి చిరస్మరణీయ తాత్విక గ్రంథాల ద్వారా భారతీయ ఆత్మను జగతికి చాటి చెప్పినవారు. క్రీస్తు శకం 1962

లో ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన విద్యార్థులు జన్మదిన వేడుకలను జరపాలని కోరిగా ఆ రోజును దేశంలోని సమస్త ఉపాధ్యాయుల గౌరవార్థం టీచర్స్ డేగా మార్చాలని సూచించిన నిస్వార్థ గురువు ఆయన. సోవియట్ రష్యాలో భారత రాయబారిగా నియంతర జోసెఫ్ స్టాలిన్ చేత సైతం ప్రశంసలు అందుకున్నటువంటి అరుదైన దౌత్యవేత్త రాధాకృష్ణన్. సెప్టెంబర్ 5 పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి భవనం మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాలకు పుష్పాంజలి ఘటిస్తూ ప్రత్యేక సంస్కరణ సభలు నిర్వహించబడతాయి ఈరోజు. డాక్టర్ సర్వైపల్లి రాధాకృష్ణన్ బాల్యం తిరుత్తణిపట్నంలో ఒక సాంప్రదాయ తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తిరుపతిలో హెర్మాన్లో ఎవెంజర్స్ లూథర్ మిషన్ స్కూల్లో మరియు వేలూరులో ఊరిస్ కాలేజీలో ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యను ప్రతిభావంతంగా పూర్తి చేశారు. ఒక అధినేత తన పుట్టినరోజును దేశంలో సాధారణ ఉపాధ్యాయులకు అంకితం చేసిన అరుదైన దృశ్యం మనం చూడొచ్చు ఈయన యొక్క జన్మదినాన్ని మనం. మానవ నాగరికత వికాసానికి, జ్ఞాన సంపద పరిరక్షణకు, ఉత్తమ నైతిక సమాజ నిర్మాణానికి మరియు భారతీయ గురు శిష్యు సాంప్రదాయ ఔన్నత్యానికి ఒక పరోన్నత శిఖర సమాన జాతీయ దివ్య ప్రతీక జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. ఒక మారుమూల పల్లెలో జన్మించి ప్రపంచ స్థాయి తత్వవేత్తగా మరియు దేశ రాష్ట్రపతిగా ఎదిగి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత సమస్త అధ్యాపక లోకానికే ఒక నిత్య ప్రేరణ అని చెప్పచ్చు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మకు సార్థకత చేకూర్చి సమాజంలో సమున్నత స్థానాన్ని అందించేది గురువులే. సెప్టెంబర్ 5 జరుపుకునే ఈ ఉపాధ్యాయ వేడుకలు దేశంలో నిరంతరం నవర్తరం యువతలో గురుభక్తిని, విద్యా విలువల పట్ల గౌరవాన్ని మరియు నైతిక నిబద్ధతను కాపాడుకుంటూ సుస్థిర విజ్ఞానవంతులైన నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలనే ఉన్నతమైన సందేశాన్ని అందిస్తుంది ఈరోజు. విద్యా సూత్రాలను గౌరవిస్తూ చట్టబద్ధమైన సమర్థ దేశ ప్రగతిని భాగస్వాములు అవుదాం. జాతి నిర్మతలై అహర్నిశలు శ్రమిద్దాం. సమస్త ఉపాధ్యాయులకు, ఆచార్యులకు పాదాభివందనాలు చేస్తూ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, గురు పూజోత్సవం యొక్క శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను ఈరోజు.

నేటి మాటలో తెలుగు కవి మరియు గేయ రచయిత అయినటువంటి పురుషోత్తం చౌదరి గారి జయంతి కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆంధ్ర క్రైస్తవ సంకీర్తన పితామహుడు, తెలుగు క్రైస్తవ సంఘ పితామహుడు అయినటువంటి కవిశేఖరుడు చౌదరి పురుషోత్తం గారు. మరి ఈయన పేరు వినని, ఆయన పాట గానం చేయని తెలుగు క్రైస్తవుడు ఉండడం అనడంలో అతిశయోక్తి లేదు. చౌదరి పురుషోత్తం గారు 1803 సెప్టెంబర్ 5వ తేదీన గంజాం జిల్లా మదనాపూర్ గ్రామంలో జన్మించారు. వారి యొక్క తల్లిదండ్రులు కూర్మనాథ చౌదరి గారు, సుభద్రాదేవి గారు. సంస్కృతం, ఒరియా, తెలుగు భాషల్లో ప్రావీణ్యతను సంపాదించి 20 సంవత్సరాలకే కవిత్వం వ్రాయటం ప్రారంభించారు ఆయన. ఆయన తన అన్నగారి పాఠశాలలో పనిచేస్తుండేవారు. అప్పుడే క్రైస్తవం పట్ల ఆసక్తి కలిగి దాని గురించి తెలుసుకోవాలనే తపనతో అన్వేషణ మొదలుపెట్టారు ఆయన. అదే సమయంలో ఆధునిక ప్రేషిత పితామహుడుగా పేరుగాంచిన విలియం కేరీ తెలుగులో వ్రాసిన కరపత్రం ఒకటి పురుషోత్తం గారి చేతికి దొరికింది. అది చదివిన పురుషోత్తం గారికి క్రీస్తుని గురించి మరి ఎక్కువ తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. దైవ సంకల్పం ప్రకారం మిషనరీ హెలెన్ నాన్ గారు, విలియం డాసన్ మొదలైన క్రైస్తవ ప్రముఖులతో పరిచయం కలిగింది ఆయనకి అప్పటికే. ప్రిచెట్ తెలుగులో అనువదించిన నూతన నిబంధన తన చేతికందడంతో ఆయన ఆశ నెరవేరిందనే చెప్పుకోవచ్చు మనం. అలా 1836లో ఆయన యొక్క కవిత్వాన్ని రాయటం ప్రారంభించారు. చౌదరి గారు మొత్తం 130 ఆనిముత్యాలంటి భక్తి గీతాలను వ్రాసి క్రైస్తవ లోకానికి కానుకగా ఇచ్చారు. ఈ పాటలన్నీ కేవలం భక్తిపూరితమైనవే కాకుండా సాహితీ సంపదతో తొణికిసలాడుతూ ఉంటాయి. కేవలం కీర్తనలు మాత్రమే కాకుండా క్రైస్తవ నీతి ప్రకాశం, సత్యవేద సార సంగ్రహం అనేటువంటి గ్రంథాలని రచించారు ఆయన. అందుకే అవి ఈనాటికి తెలుగు క్రైస్తవ సాహిత్యంలో సజీవ సంకీర్తనలుగా నిలిచిపోయాయి. మరి ఇవి అండి నేటి మాటల్లో పురుషోత్తం చౌదరి గారి గురించి కొన్ని జీవిత విశేషాలు తెలుసుకున్నాం. అలానే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి అయినటువంటి యొక్క జీవిత విశేషాలను తెలుసుకున్నాం నేటి మాటల్లో.

లలిత సంగీతం వింటాం కార్యక్రమంలో. వి జయలక్ష్మి గారు పాడినటువంటి కొన్ని గీతాలు. మొదటగా మనసు కోరేను మరళ, శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రంలో.

తరువాతగా రాగాల తోటలో, రచన శ్రీ నిర్మలానంద్ గారు, గాత్రం వి జయలక్ష్మి గారు.

చివరిగా మనసు లేనివాడవు, రచన శ్రీ వక్కలంక లక్ష్మీ గణపతిరావు గారు, గానం శ్రీమతి వి జయలక్ష్మి గారు.

ఇంతవరకు శ్రీమతి వి జయలక్ష్మి గారు పాడినటువంటి లలిత గీతాలు విన్నారు. కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ గారు, తబ్లా శ్రీ బండారు రమణమూర్తి గారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102, ఇది ఓలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ లో కూడా మా ప్రసారాలు విని ఆస్వాదించవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.

పుష్పాంజలిలో మొదటిగా శృతిలయలు చిత్రం నుండి వాణి జయరామ్ గారు, పూర్ణచంద్రరావు గారు పాడినటువంటి పాట, సంగీతం కేవీ మహాదేవన్.

పుష్పాంజలి వింటున్నారు. తరువాతగా సాయి విఘ్నేష్ ఆలపించినటువంటి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యంలో కాంతారా చిత్రం నుండి

పుష్పాంజలిలో చివరిగా ఓం నమో వెంకటేశ చిత్రం నుండి ఎంఎం కీరవాణి స్వరపరిచినటువంటి గీతం, గానం రమ్య బెహ్రా. ఇంతటితో ఉదయ సమీరాలు కార్యక్రమం సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102. ఇది ఒలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్, మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు, శ్రీకాకుళంలో కూడా 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలో కూడా మా కార్యక్రమాలని ఆస్వాదించవచ్చు. ఎస్, మరి ఇక స్టూడియోస్లో టైం 8:31 వస్తుంది. మరి ఇక ఏమాత్రం మనం లేట్ చేయకుండా మన కార్యక్రమాలను అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఎంటర్ అయిపోయాం. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం, మరి సిగ్మెంట్స్తో మిమ్మల్ని అలరించనుంది ప్రోగ్రామ్. మరి ఇక ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని మనం స్టార్ట్ చేద్దాం వండర్ఫుల్ సాంగ్తో. తేనె మనసులు చిత్రం నుండి పి సుశీల గానం, బప్పిలహరి సంగీత సారథ్యంలో ఈ వండర్ఫుల్ సాంగ్తో మనం ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. వింటూ ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

0: ఎస్, మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నాం. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రంలో ఉన్నాం. మరి వైద్య మంత్రంలో మరి డాక్టర్స్ ఇచ్చేటువంటి టిప్స్ మనం తెలుసుకుంటూ, మనం ఫాలో అవుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు స్పెషల్లీ మరి కిడ్స్, మరి సీజనల్ చేంజెస్ వల్ల కిడ్స్కి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి అంశంపై మనకి డాక్టర్ అక్షయ మనకి వివరిస్తారు. మరి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే కిడ్స్ని మనం సేఫ్గా ఉంచగలము అనేది మరి డాక్టర్ అక్షయ్ గారి మాటల్లో మనం విందామా.
1: హాయ్ అందరికీ, నా పేరు డాక్టర్ అక్షయ. ఈరోజు మన డాక్టర్ టిప్ ఏంటో చూద్దాం. సీజన్ చేంజ్ అయ్యే సమయంలో పిల్లల్లో కోల్డ్ అండ్ కఫ్ రావడం చాలా కామన్. అయితే కొన్ని సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే వాటి రిస్క్ను తగ్గించవచ్చు. ముందుగా పిల్లలకు ప్రాపర్ హైడ్రేషన్, అంటే తగినంత నీళ్లు, వార్మ్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్తో న్యూట్రిషియస్ ఫుడ్స్ కూడా ఇవ్వాలి. ఇది పిల్లల ఓవరాల్ హెల్త్ను సపోర్ట్ చేస్తుంది. చేతులు తరచుగా వాష్ చేయడం, ముఖ్యంగా ఫుడ్ తినే ముందు మరియు బయట నుంచి వచ్చిన తర్వాత, జెర్మ్స్ స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కోల్డర్ కఫ్ ఉన్న వారితో క్లోజ్ కాంటాక్ట్లో చాలా దగ్గరగా ఉంటారని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. పిల్లల సరౌండింగ్స్లో క్లీన్ అండ్ వెల్ వెంటిలేటెడ్ ఎన్వైర్న్మెంట్, అంటే శుభ్రంగా గాలి సరిగ్గా తిరిగే వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అలాగే పిల్లలకు సరిపడ గుడ్ స్లీప్, అంటే మంచి నిద్ర కూడా చాలా అవసరం. ఒకవేళ కోల్డ్ లేదా కఫ్ సింప్టమ్స్ ఎక్కువ రోజులు కొనసాగినా, ఫీవర్, బ్రీతింగ్ డిఫికల్టీ లేదా పిల్లలు చాలా అన్కంఫర్టబుల్గా కనిపించున్నా, సెల్ఫ్ మెడికేషన్ అనేది అవాయిడ్ చేయాలి. పీడియాట్రిషియన్కు వెంటనే తీసుకెళ్ళాలి. రిమెంబర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చిన్న చిన్న ప్రికాషన్

0: పిల్లల ఆరోగ్యానికి పెద్ద ప్రొటెక్షన్. థ్యాంక్ యూ.
1: ఎస్, మరి చిన్న చిన్న ప్రొటెక్షన్స్ వల్ల పిల్లల్ని మనం సంరక్షించుకోవచ్చు అని చెప్పి డాక్టర్ అక్షయ చాలా చక్కగా మనకి టిప్స్ అందించారు కదా. మరి అలా ఫాలో అవుతూ మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, ఓకేనా? ఎస్, మరి అక్షయ్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇచ్చిన ఈ టిప్స్కి. ఎస్, మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మనం డాక్టర్స్ టిప్ తెలుసుకుందాం కదా, మరి ఒక లవ్లీ సాంగ్ వినేద్దామా? వింటూ ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరీటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి ఆనంద్ మూవీ నుండి హరిహరన్ అండ్ చిత్ర గారు వాయిస్లో ఈ సాంగ్ సిద్ధంగా ఉంది, అండ్ సంగీతం కెఎం రాధాకృష్ణన్ అందించారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్న మనం ఫ్యాషన్ మంత్రాలో మరి ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అండ్ బ్యూటీ ఎక్స్పర్ట్స్ మనకి ఎన్నో ఎన్నో టిప్స్ అందిస్తూ మనల్ని గైడ్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు మనకి కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లమే మరి జ్యువెలరీ వల్ల కావచ్చు, లేకపోతే మీకు పొల్యూషన్ వల్ల కావచ్చు, డార్క్ నెక్, మరి దానివల్ల ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాం కదా నవ్వే డేస్లో అయితే. మరి అటువంటి డార్క్ నెక్ అనేది తగ్గించడానికి మన ఇంట్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ తోటే మనకి హోమ్ రెమెడీస్తో టిప్స్ అందించడానికి ఈరోజు ఫ్యాషన్ ఎక్స్పర్ట్, ఐ మీన్ బ్యూటీ ఎక్స్పర్ట్ అయినటువంటి రాజలక్ష్మి గారు ఉన్నారు. మరి వారు ఏం చెప్తారు, మరి ఏ చెప్తారో తెలుసుకొని మనం ఫాలో అయిపోదాం. ఓకేనా? ఎస్.
2: హాయ్ అండి, నా పేరు రాజలక్ష్మి. ఇప్పుడు అందరూ కూడా నెక్ బ్లాక్నెస్ కోసం ఇబ్బంది పడుతున్నారు కదా. అది రీజన్ ఏంటంటే మనం వెయిట్ గెయిన్ అయినా, హార్మోన్ చేంజెస్ అయినా, జ్యువెలరీస్ అవి పెట్టుకోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే మనం బ్లీచ్ అవన్నీ పెట్టుకోవటం వల్ల స్కిన్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అది కాకుండా మనం ఇంట్లో హోమ్ రెమెడీ ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవటానికి పచ్చిపాలు ఒక 2-3 స్పూన్స్ తీసుకోవాలి. దాంట్లో హాఫ్ లెమన్ కట్ చేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. అది పాలు విరుగుతాయి కదండి, అప్పుడు ఆ నిమ్మకాయ చెక్కని దాంట్లో ముంచుతూ దాంతో స్క్రబ్ చేస్తూ ఉండాలన్నమాట. అలా వీక్లీ 2x చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి.
1: ఎస్, మరి సింపుల్ టిప్ మరి విని విన్నారు కదా. మరి చిన్న టిప్పే కానీ రిజల్ట్ మట్టికి చాలా బెటర్గా ఉంటుంది. అది ట్రై చేయండి తప్పకుండా, ఎందుకంటే తను ఎక్స్పీరియన్స్ చేశారు ఎంతోమంది క్లయింట్స్తో. సో మరి సో సింపుల్ టిప్ చెప్పమన్నాను దానికి. ఇది చాలా సింపుల్ టిప్ అండ్ బెస్ట్ రిజల్ట్ అని చెప్పి చెప్పారు రాజలక్ష్మి గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి గారు షేర్ చేసినందుకు మాకు. ఎస్, మరి ఫ్యాషన్ టిప్, ఐ మీన్ ఫ్యాషన్ మంత్రాలో మనం ఫ్యాషన్ టిప్ అండ్ బ్యూటీ టిప్ మనం తెలుసుకున్నాం కదా. మరి ఒక వండర్ఫుల్ సాంగ్ కూడా వినొద్దామా ఫ్రమ్ ద మూవీ జోరు నుండి.

ఎస్, మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని వింటున్నారు. మరి మాటే మంత్రంలో ఉందా? మరి మన పెద్దలు మనకి ఎన్నో మంత్రాలు లాంటి మాటలు మనకి అందించారు. అందులో ఒక మాట మంచి మాట. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ కూడా ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు కూడా ఎక్కువ, ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు కూడా ప్రశాంతత ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు రమణ మహర్షి. ఎస్, మరి అనుభవాలు మనకి ఎన్నో ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి పాఠాలను ఆచరిస్తూ, ఇష్టంతో మన పనులు చేస్తూ, విజయాలను మనం వరించేలాగా చేసుకుందాం. ఏమంటారు? ఎస్ అంటారు, అది నాకు తెలుసు. ఎస్, మరి ప్రశాంతంగా జీవించడం, మరి ఒకరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ప్రశాంతత అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మరి అనుభవంతో చెప్పే మన పెద్దల మాటలు మనం తప్పకుండా ఆచరిద్దాం. ఓకేనా? ఎస్, మరి మంచి మాట తెలుసుకుందాం మాటే మంత్రంలో. మరి మంచి పాట కూడా వినేద్దాం. సైజ్ జీరో చిత్రం నుండి అర్జున్ అద్దేపల్లి ఆల్పించినటువంటి వండర్ఫుల్ సాంగ్ మన కోసం సిద్ధంగా ఉంది. ఎంఎం కీర్వాణి స్వరపరిచారు.

ఎస్ మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని మీరు ఎంతగానో అలరించారని, ఆస్వాదించారని ఆశిస్తూ మరి ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని ఒక వండర్ఫుల్ సాంగ్తో కంక్లూడ్ చేద్దాం. వింటూ ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదోలరించే కిరీటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు. ఎస్, మరి ఇక ఏ మాత్రం లే చేయకుండా మరి 9.1 ఇన్ ద స్టూడియోస్ మరి మీ ఫేవరెట్ షో పాటల పల్లకి మీకోసం సిద్ధంగా ఉంది. మరి మీకు నచ్చిన సాంగ్ కోసం మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304767436 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. మరి మూవీ డీటెయిల్స్, సాంగ్ డీటెయిల్స్, అలానే మీ పేరు, ప్రాంతాన్ని క్లియర్గా టైప్ చేస్తూ సెండ్ చేయండి. మరొక్కసారి నెంబర్ 6304767436. ఎస్, మరి అలా మనకి ఎవరు ఎప్పుడు పంపించారు మెసేజ్ అనేది చదివేద్దామా మరి. ఎస్, గుడ్ మార్నింగ్ అంటూ మనకి మెసేజ్ పంపించారండి, వెరీ గుడ్ మార్నింగ్. మా కోసం పాటల పల్లకిలో గోవింద గోవింద చిత్రం నుండి సాంగ్ని ప్లే చేయండి మా కోసం అంటూ మనకి మెసేజ్ పంపించారు, తప్పకుండా అండి. ఎస్, మరి ఇదే పంపించింది ఎవరు అంటే శంకర్రావు గారు, వనమాలి గారు, ప్రశాంతి గారు, అన్నపూర్ణ గారు మనకి పంపించారండి హెచ్బి కాలనీ నుండి, తప్పకుండా. అలానే ఇదే మూవీ నుండి మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. వారు సాక్షి గారు అండ్ సంగీత గారు, మానస గారు అండ్ అరవింద్ గారు మనకి మెసేజ్ పంపించారు. స్టీల్ సిటీ నుండి మనకి రిక్వెస్ట్ పంపించారు, తప్పకుండా అండి. మరి స్పెషల్లీ సాంగ్ని మెన్షన్ చేస్తూ పంపించారన్నమాట, తప్పకుండా. మరి పూల రెక్కల్ని, తేనె చుక్కల్ని రంగరించి ఆ బ్రహ్మదేవుడు ఒక బొమ్మను చేస్తే ఆ బొమ్మ ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం సీతారామ శాస్త్రి సాహిత్యంలా ఉంటుంది. మరి ఆయన సాహిత్యం వహించినటువంటి చిత్రమ్మ మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి ఈ పాటతో మనం ఈనాటి పాటల పల్లకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వింటూ ఉండండి 102 ఎఫ్ఎం రైన్బో సాగరిక, ఐదోలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: గజం బం బం గజం
1: బ్రహ్మదేవుడు గజం కొంపముంచిన ఎంత గొప్ప సొగసురు ఈరాడదాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా.

బాలశేఖర్ డైరెక్షన్లో తరుణ్ స్నేహ కాంబినేషన్లో విడుదలైనటువంటి ప్రేమ కథా చిత్రం ప్రియమైన నీకు. మరి ఈ చిత్రం 2001లో రిలీజ్ అయిందండి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్పి చౌదరి ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే శివశంకర్ అందించారు మ్యూజిక్. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకొని విజయవంతంగా నిలిచినటువంటి చిత్రంగా ఈ చిత్రం చెప్పుకోవచ్చు మనం. మరి ఈ చిత్రానికి సంగీతం అందించారు శివశంకర్. మరి ఈ మూవీ నుండి సాంగ్ని మనకి రిక్వెస్ట్ చేస్తున్నవారు లక్ష్మి గారు, విశాల్ గారు విశాఖపట్నం అంటూ మనకి మెసేజ్ పంపించారు. మరి ప్రియమైన నీకు చిత్రం నుండి సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా అండి. ఎస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో శివశంకర్ గారు మ్యూజిక్ కంపోజిషన్లో మనసును ఉన్నది అనేటువంటి పాటను ఆల్పించారు కేఎస్ చిత్ర. మరి వారి కోసం, అందరి కోసం ఈ సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి.

చేసి మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు పంపించారో చూసిద్దామా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ఆకుల నారాయణరావు గారు, నాగలక్ష్మి గారు, జోషిత గారు, శివసూర్య గారు అండ్ శ్రీమల్లి గారు వీరంతా రిక్వెస్ట్ పంపించారండి. నాగా మూవీ నుండి మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ. తప్పకుండా. ఎస్, మరి ఈ చిత్రం 2003లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ సదా కాంబినేషన్లో రిలీజ్ అయిందండి. డీకే సురేష్ డైరెక్ట్ చేశారు ఈ మూవీకి. ఈ చిత్రం సంగీతం విద్యాసాగర్ అండ్ దేవ కాంబినేషన్లో ఈ చిత్రం మ్యూజిక్ కంపోజ్ చేయబడింది. మరి ఓ కొంటె పిల్లన అనేటువంటి సాంగ్ని మనకి రిక్వెస్ట్ పంపించారు. మరి ఈ సాంగ్ స్పెషల్లీ తమిళ చిత్రం ఖుషీలోని నుండి తీసుకున్నటువంటి సాంగ్ అన్నమాట. మరి ఈ సాంగ్ని ఆల్పించారు కార్తిక్ అండ్ హరిహరన్, అనురాధ శ్రీరామ్ ఆల్పించారు. దేవ మ్యూజిక్ కంపోజిషన్లో ఏఎం రత్నం సాహిత్యం అందించారు. వింటూ ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఐదు డాలర్ ఇంచే గ్రెడ్డం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

పాటల పల్లికిలో మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి బాహుబలి నుండి అని చెప్పి మనకి మెసేజ్ పంపించారండి. సత్యారావు గారు, లక్ష్మీ గారు, సంతోష్ గారు, ప్రసన్న గారు, అభిరామ్ గారు అనకాపల్లి నుండి, తుమ్మలపాక నుండి మనకి మెసేజ్ పంపించారండి. తప్పకుండా ఎస్. మరి ఇదే మూవీ నుండి మరొకరు కూడా రిక్వెస్ట్ పంపించారండి. సంధ్యారాణి గారు అండ్ అరుణ జ్యోతి గారు మనకి మెసేజ్ పంపించారు. అల్లిపురం నుండి మనకి మెసేజ్ పంపించారు. బాహుబలి నుండి పచ్చబొట్టేసిన అనేటువంటి సాంగ్ ప్లే చేయండి మా కోసం అంటూ. డెఫినెట్గా అండి. ఎస్, మరి ఒక జానపద కథతో రెండు భాగాలుగా రూపొందించబడిన చిత్రం బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి వండర్ఫుల్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. రాజమౌళి కె రాఘవేంద్రరావు గారు సమర్పకుడుగా వ్యవహరించారు ఈ మూవీకి. మరి ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించారండి. హిందీ మలయాళం భాషల్లో ఈ మూవీ అనువదించారు కూడా. భారతదేశంలో అత్యంత వసూళ్లు సాధించిన మూవీగా ఈ చిత్రం పేరుందని మనం చెప్పుకోవచ్చు. ఎస్, మరి ఈ చిత్రంలో స్పెషల్లీ ఒక భాష ఉంటుంది, కిలికిలి భాష. ఈ మూవీ తమిళ రచయిత మదన్ కార్కి కిలికిలి లేదా కిలికి అనే పేరుతో ఒక కొత్త భాషను రూపొందించారండి స్పెషల్లీ ఈ మూవీ కోసం. కాలికేయులు అనే తెగ ఈ భాష మాట్లాడుతుంది. ఒక సినిమా కోసం ఒక భాషను రూపొందించడం భారతదేశంలో ఇదే ప్రథమం అని చెప్పుకోవచ్చు. మరి 750 పదాలతో 40 వ్యాకరణ సూత్రాలను రూపొందించారంట ఈ భాష కోసం. కార్కి పదం యొక్క అర్థాన్ని బట్టి కొన్ని కఠిన పదాలు, హల్లులు, సున్నితమైన హల్లులను వాడడం జరిగిందంట ఈ భాష కోసం. ఈ మూవీ విడుదలైన తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం

భాషల్లో కూడా ఈ భాషను ఒకేలాగా వినిపించేటట్టు రూపొందించారంట. సో వండర్ కదా. ఎస్, మరి ఈ మూవీకి ఎంఎం కీరవాణి సాహిత్యాన్ని సంగీతాన్ని అందించారు కదా. మరి పచ్చబొట్టేసిన అనేటువంటి సాంగ్ అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. కార్తిక్ దామిని వాయిస్లో వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది. పాటల పలుకుల్లో మీకోసం వింటూ ఆస్వాదించండి.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పాటల పల్లకిలా ఉన్న మరి పాటల పల్లకిలో హిట్ నుండి ఊరికే ఊరికే అనేటువంటి సాంగ్ ప్లే చేయండి మాకోసం అంటూ చిత్తూరు జిల్లా నుండి బాలసుబ్రహ్మణ్యం రాజు గారు మనకి మెసేజ్ పంపించారండి. డెఫినెట్గా ఎస్, మరి హిట్ శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చినటువంటి చిత్రం అండి. చిత్రం 2022లో రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రానికి అడివిశేష్ అండ్ మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశారు జాన్ స్టీవర్స్ అన్నమాట. మరి ఊరికే అనేటువంటి సాంగ్ సాహిత్యాన్ని అందించారు కృష్ణకాంత్ అండ్ సిద్ శ్రీరామ్. రమ్య బెహర వాయిస్లో వండర్ఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది పాటల పలికిలో మనందరి కోసం. స్టే ట్యూన్ టు 102 FM రెయిన్బో సాగరిక.

ఎస్, మరి పాటల పల్లికిలో మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ పంపించారండి. శుభోదయం అండి అంటూ మనకు మెసేజ్ పంపించారు. శుభోదయం ఎవరు అంటే కళ్యాణి గారు, కృష్ణ గారు, సత్యనారాయణ గారు, రమణ గారు, శంకరరావు గారు, భువనశ్రీ గారు అండ్ సూర్యకుమారి గారు, బీసీ రోడ్ గాజువాక విశాఖపట్నం నుండి మనకు మెసేజ్ పంపించారండి. కళ్యాణ వైభోగమే చిత్రం నుండి సాంగ్ని ప్లే చేయండి మాకోసం అంటూ మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. ఎస్, మరి నందిని రెడ్డి డైరెక్షన్లో నాగశౌర్య మాళవిక కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం ఇది, కళ్యాణ వైభోగమే. ఈ చిత్రం ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. మరి సరదాగా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని చూసే సన్నివేశాలు ఉన్నటువంటి చిత్రం అన్నమాట. ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. మరి ఈ చిత్రం విమర్శకుల నుండి కూడా ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం ఉత్తర భారతదేశంలో ఒరిస్సా ప్రాంతాల్లో అన్ని థియేటర్లు కూడా విజయవంతం జరిగింది. మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ టైటిల్ సాంగ్ ప్లే చేయమంటున్నారు తప్పకుండా. మరి ఈ సాంగ్ అందరి కోసం కూడా సిద్ధంగా ఉంది. దీపు ధన్రాజ్, హేమంత్ కుమార్ లాభో వాయిస్లో అండ్ కళ్యాణ్ కోడూరి, సునీత ఉపేంద్ర శ్రావు వాయిస్లో వింటూ ఉండండి.

0: ఎస్, మరి పాటల పల్లకిలో ఉన్నాం, పాటల పల్లకిలో వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తున్నారు కదా. మరి నెక్స్ట్ సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. నల్గొండ జిల్లా నుండి, చంద్రంపేట మండలం నుండి, చిత్రియాల గ్రామం నుండి మనకి మెసేజ్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, దమ్మోజ్ కృష్ణమ్మ గారు, మధు గారు, శ్రీవాణి గారు, రవి గారు, రాధిక గారు, శ్రీరామదాసు గారు, కృపాచారి గారు, అనిత గారు, సాయి గారు, సాయి రుత్విక్, సాయి వర్షిత్ గారు, పండు, వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారండి. బలగం చిత్రం నుండి సాంగ్ని డెఫినెట్గా అండి. ఎస్, మరి బలగం ఈ చిత్రం వేణు ఎల్దండి డైరెక్షన్లో వచ్చిందండి 2023లో. భారతీయ తెలుగు కుటుంబ కథా చిత్రంగా ఈ చిత్రం మనం చెప్పుకోవచ్చు. ఈ చిత్రం వేణు ఎల్దండికి తొలి దర్శకత్వం అని మనం చెప్పుకోవచ్చు అండి. దీన్ని దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మించారన్నమాట. ఈ చిత్రం కళ్యాణిరామ్, సుధాకర్ రెడ్డి, కోట జయరాం వీరంతా నటించడం జరిగింది. ఈ బలగం వివిధ అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. ఈ చిత్రాన్ని స్పెషల్లీ అంతర్జాతీయ జ్యూరీలో ఆ సంవత్సరపు ఉత్తమ స్టైల్స్ ఆఫ్ లైఫ్ చిత్రాల్లో ఒకటిగా పరిగణించాయండి. ఈ చిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కోసం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గద్దర్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది ఈ చిత్రం. ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు భీమ్ సిస్రోలియో. ఎస్, మరి ఈ బలగం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు, స్పెషల్లీ సంగీతపరంగా కూడా. మరి ఊరు పల్లెటూరు ఈ సాంగ్ చిత్రంలో మొదటి పాట. మరి ఈ చిత్రం వెరీ పాపులర్ అనమాట. మరి ఈ పాటను మనకి మన లిజనర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సాంగ్ని రామ్ మిర్యాల అండ్ మంగ్లీ ఆల్పించారు. మరి ఈ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. మరి ఈ మూవీ విమర్శకుల నుండి కూడా ప్రశంసల్ని అందుకున్నటువంటి చిత్రంగా గుర్తింపబడింది. ఊరు పల్లెటూరు అనేటువంటి వండర్ఫుల్ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం.
1: వారి ఇంకా వింటున్నారా పాలు? ఇక ఇప్పుడు ఊర్లే కొన్ని అక్క, ఇక పొద్దు పొద్దు

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

పాటల పల్లకిలో ఉన్నాం. పాటల పల్లకిలో మీ ఫేవరెట్ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తున్నారు కదా. మరి మీకు నచ్చిన సాంగ్స్ కోసమే రిక్వెస్ట్ చేయొచ్చు 6304767436 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. ఎస్, మరి కాస్త లేటెస్ట్ సాంగ్స్ రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలానే మనకి మన ప్రోగ్రామ్ 9కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 నుండి వచ్చినటువంటి మెసేజెస్ని కన్సిడర్ చేస్తూ ప్లే చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు చేశారు ప్రోగ్రామ్లో మరి ఏమన్నా చూసేద్దామా. గుడ్ మార్నింగ్ అంటూ మనకి మెసేజ్ పంపించారు. బాగున్నారా మేడం అంటూ. గుడ్ మార్నింగ్ అండి, నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనిపిస్తుంది. ఎస్, మరి మజిలీ మూవీ నుండి వండర్ఫుల్ ట్రాక్ మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారు.

పంపించారు. ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్ గారు మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి, మరి మీకోసం మజిలీ మూవీ నుండి తప్పకుండా ప్లే చేస్తాను. ఎస్, మరి 2019లో శివ నిర్వాణ్ దర్శకత్వంలో ప్రేమ కథ చిత్రం రిలీజ్ అయింది మజిలీగా. మరి ఈ మూవీ సాహు గారు

చేశారు ఈ డైరెక్టర్ అనమాట. ఈ చిత్రం పెళ్లి చేసుకున్న తర్వాత వారి మొట్టమొదటి చిత్రం అనమాట. ఈ చిత్రం ప్రేక్షకుల విమర్శకుల నుండి కూడా ఈ చిత్రం సానుకూల ప్రతిస్పందనలు వచ్చాయని మనం చెప్పుకోవాలి. ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశారండి. మరి ప్రియతమ అనేటువంటి సాంగ్ సాహిత్యం చైతన్య ప్రసాద్ అందించారు. చిన్మయి శ్రీపాద వాయిస్లో ఈ సాంగ్ అందరికోసం సిద్ధంగా ఉంది. పాటల పల్లకి ప్రోగ్రాంలో వింటూ ఆస్వాదించండి.

నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి పంపించారండి, ఏవియన్ కాలేజ్ రోడ్ నుండి వాసవి గారు, శేఖర్ గారు మనకి మెసేజ్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి, మరి వీరు కోరుతున్నారు రాజా మూవీ నుండి సాంగ్ని. తప్పకుండా, ఏజ్ మరి రాజా మూవీ ముప్పలనేని శివ డైరెక్షన్లో 1999లో రిలీజ్ అయిందండి ఈ చిత్రం. ఈ చిత్రం ఆర్బి చౌదరి నిర్మించారు. విజయవంతమైన చిత్రాల్లో ఇది ఒక చిత్రంగా

మనం చెప్పుకోవచ్చు. వెంకటేష్ సౌందర్య జంటగా నటించినటువంటి ఈ చిత్రం స్వరాలు అందించారు ఎస్ఏ రాజ్కుమార్. మరి తమిళ్లో కార్తీక్ రోజా జంటగా వచ్చినటువంటి ఉన్ని తెడల్ ఎన్నై కొడతాన్ అనే మూవీకి ఈ మూవీ పునర్నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. మరి తమిళ్లో తెలుగులో ఈ చిత్రం ఎంతో విజయాన్ని సాధించింది. ఈ చిత్రం నుండి కవ్వించకే ఓ ప్రేమ అనేటువంటి సాంగ్ని రాజేష్ కృష్ణన్ అండ్ సుజాత మోహన్ ఆల్పించారు. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఎస్, మరి ఈ సాంగ్తో మనం ఈనాటి పాటలు పలికి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వింటూ ఉండండి 102 FM రైన్బో సాగరిక. ఐదోలరించే కిరీటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

మరికొద్ది క్షణాల్లో వాసుదైక కుటుంబం ప్రపంచ వారాంత సమాచారం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశాలు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో సోమ మంగళవారాల్లో జరిగాయి. ఎస్సీఓ సంస్థ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం

ఈ 26వ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సదిర్ జాపరో అధ్యక్షత వహించారు. 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీఓ టుగెదర్ ఫర్ సస్టైనబుల్ పీస్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఎస్సీఓ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ తో పాటు ఇతర సభ్యదేశాలైన బెలారస్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చల అనంతరం సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా ఇరాన్ పాలిస్తీనాపై ఉమ్మడి వైఖరిని ప్రదర్శించింది ఎస్సీఓ. ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులను బిష్కెక్ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ప్రకటించాయి. అలాగే అమెరికా వంటి దేశాలు ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై విధిస్తున్న సెకండరీ ఆంక్షలు చెల్లవని, ఇవి ఏకపక్షంగా ఉన్నాయని ఎస్సీఓ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ పాలన కేవలం కొన్ని పాశ్చాత్య శక్తుల చేతుల్లోనే కాకుండా బహుళ శక్తుల సమతుల్యతతో కూడిన కొత్త వ్యవస్థగా మారాలని, బహుళ ద్రవ ప్రపంచం అవసరమని, సైనిక కూటములకు తావు ఉండకూడదని తీర్మానించాయి. ఇక ఈ ఎస్సీఓ సదస్సులో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ అంశాలను కూడా ఈ డిక్లరేషన్లో పొందుపరిచారు. అందులో ఇంటర్నెట్ ను ఉగ్రవాద తీవ్రవాద ప్రచారాలకు వాడకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాచార భద్రతను పెంచాలని సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. దీంతోపాటు ఉగ్రవాద నిర్మూలన, డిజిటల్ సహకారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో పరస్పర మైత్రిని పెంపొందించే 27 కీలక పత్రాలు, అవగాహన ఒప్పందాలను ఆమోదించారు ఈ సదస్సులో. ఇక భారతదేశ దృక్కోణంలో ఈ 26వ శిఖరాగ్ర సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, భవిష్యత్ ప్రగతి కోసం సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే 3 ముఖ్యమైన స్తంభాలను ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, సురక్షిత స్థావరాలను కల్పించే మొత్తం తీవ్రవాద ఎకోసిస్టమ్ను ఏకతాటిపైకి తెచ్చి నిర్మూలించాలని, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని భారత్ బలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. అలాగే చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ వంటి అంతర్జాతీయ అనుసంధాన ప్రాజెక్టులు ఏవైనా సరే ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించే విధంగానే ఉండాలని భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. శాంతి, భద్రత భారతదేశపు మొదటి ప్రాధాన్యత అంశాలని ఆయన స్పష్టం చేశారు. యురేషియా ప్రాంతంలో కూడా శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే ఆఫ్ఘనిస్తాన్లోనూ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజల అభివృద్ది, మానవతా అవసరాలకు భారత్ తన వంతు సహకారం అందిస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో మొదలైన ఘర్షణ అక్కడికే పరిమితం కాదని చెప్పారు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై పడుతుందని వివరించారు. ఈ సంక్షోభాల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన వివరించారు. యుద్దాలు, ఉద్రిక్తతలకు యుద్దభూమిలో పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా యువతతో పాటు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్సీఓ పరిధిలోని సంబంధిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్సీఓ యంత్రాంగాలను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక సమన్వయం, సకాలంలో చర్యలు తీసుకునే వేదికలుగా మార్చాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఈ 26వ శిఖరాగ్ర సమావేశాల్లో రష్యన్, చైనీస్ భాషలతో పాటు ఇంగ్లీష్ను కూడా ఎస్సీఓ అధికారిక భాషగా ఆమోదించారు. ఎస్సీఓ సభ్యదేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి 2026 చివరిలో మొదటి ఎస్సీఓ సివిలైజేషన్ డైలాగ్ ఫోరంకు ఆతిథ్యమివ్వడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేయగా సభ్యదేశాలన్నీ దానిని స్వాగతించాయి. సదస్సు ముగింపులో కిర్గిస్థాన్ తన అధ్యక్ష బాధ్యతలను పాకిస్థాన్కు బదిలీ చేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి పాకిస్థాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవిని చేపట్టింది. ఎస్సీఓ సదస్సును పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, ముడిచమురు కొనుగోళ్లు, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై విస్తృతంగా చర్చించారు.
భారత పొరుగుదేశమైన నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ప్రకృతి విలయంలో

0: మరణించిన వారి సంఖ్య 1252కు చేరింది. విపత్తు జరిగే 9 రోజులు కావస్తున్నా దాదాపు 4800 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాకోట్ జిల్లాలో 117 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు తమ గాలింపు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో 11993 మందిని రక్షించినట్లు తెలిపారు. వర్షబీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలను డిఎన్ఏ పరీక్షలకు పంపుతున్నారు. అయితే నేపాల్లోని బోటేకోసి త్రిశూలి నదులపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల భూగర్భ సొరంగాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆ సొరంగాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ముందుకు సాగట్లేదు. సొరంగాల మార్గాలు కూడా ఎక్కడెక్కడున్నాయో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల సమీపంలోనే 947 మంది కార్మికులు గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నేపాల్లోని వరదలకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ధృవీకరించారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు పెరిగిందని నిర్ధారణ అయినందున ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమన్న దానికి ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, దీనివల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని బాలేందర్ షా పేర్కొన్నారు. ఇక ఈ నేపాల్ వరదల్లో 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వరదల్లో ఇప్పటివరకు 169 మంది భారతీయ పౌరులను సురక్షితంగా రక్షించామని, అయితే ఇంకా 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో వెల్లడించారు. నేపాల్లో వరదల కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసిందని చెప్పారు.
1: The support that India has so far given to Nepal, you would have seen the press releases and statements and the updates that we have been releasing from time to time, giving you the details. We will continue to provide assistance as per the requirement from the government of Nepal. We do in the coming days plan to send more foreign sick kits, Bailey bridges and other material that are requested by the government of Nepal. And these details will be shared with you as and when these supplies are undertaken. Yesterday, we had 2 Indian aircraft flying to Kathmandu along with 21 tons of relief material. You would have seen those visuals as also a statement. Till now, we have supplied around 95 tons of relief material on 7 aircraft.
0: నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్రిశూలి బజార్ ప్రాంతం నుండి గురువారం ఒకే కుటుంబానికి చెందిన 3 భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఇక కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి చైనా భూభాగంలో చిక్కుకుపోయిన సుమారు 200 మంది భారతీయ పౌరుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో రణధీర్ జైస్వాల్ స్పందించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం వారిని సురక్షితంగా తరలించేందుకు చైనా అధికారులతో కలిసి శ్రమిస్తోందని చెప్పారు. ఇప్పటికే చైనా పరిధిలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఎలాంటి ప్రయాణికులు ఇరుక్కోలేదని, దాదాపు 1907 మంది భారతీయ పౌరులు చైనా సరిహద్దుల నుండి నేపాల్లోకి సురక్షితంగా ప్రవేశించారని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ వరదల నేపథ్యంలో వాతావరణ మార్పుల అంశంపై జైస్వాల్ స్పందిస్తూ, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సవాలు అని పేర్కొన్నారు. అయితే పర్యావరణ ఉద్గారాలకు కారణమైన అభివృద్ది చెందిన దేశాలే వాతావరణ మార్పుల నివారణకు నాయకత్వం వహించాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా పంచుకోవాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు.
1: As a close friend and partner, India responded promptly as you have seen, and we will continue to support rescue, relief, reconstruction and recovery efforts in the country. In particular, the remarks that you referred to, I understand that a clarification also has been issued by the Nepalese side. Having said that, let me say that India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions and supporting developing countries by way of finance and technology transfer to meet this challenge.
0: ఇక నేపాల్తో సరిహద్దు సమస్యపై వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. భారతదేశానికి నేపాల్తో ఉన్న సరిహద్దు అంశాలన్నీ పూర్తిగా ద్వైపాక్షికమైనవని, ఇందులో ఏ మూడో పక్షం ప్రమేయాన్ని జోక్యాన్ని భారత్ అంగీకరించబోదని, ప్రస్తుతమున్న దౌత్య యంత్రాంగాల ద్వారానే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మౌ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా మిలిటరీ బలగాలు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్ ఐఆర్జీసీకి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమవడమే కాకుండా సిరిక్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల మధ్య కిర్గిస్థాన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజిష్కియాన్ స్పందిస్తూ, అమెరికా కనుక ఈ ఘర్షణల్లో వెనక్కి తగ్గితే గత జూన్లో జరిగిన ఇస్లామాబాద్ మెమోరాండం నిబంధనలకు కట్టుబడి శాంతికి తాము సిద్దమని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తూ, ఇరాన్ వ్యూహాత్మక భూగర్భ అణుకేంద్రమైన పిక్సాన్స్ మౌంటైన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్దమవుతోందని చెప్పారు. త్వరలోనే పిక్సాక్స్ మౌంటైన్పై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు. వైట్హౌస్లో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు కొనసాగిస్తుందని చెప్పారు. మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్దాన్ని ముగించేందుకు కూడా అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. శాంతి ప్రతిపాదనను చర్చించేందుకు తన ప్రత్యేక రాయబారులుగా స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లను రష్యా యుక్రెయిన్లకు పంపించామని తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్దానికి తెరదించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీల మధ్య సయోధ్య కుదిర్చి ఈ యుద్దాన్ని ముగించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటున్న విమానయాన సంస్థలు, ఇతర ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేస్తామని, ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించకూడదన్నారు. ముఖ్యంగా రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతున్న సంస్థలు ఈ హెచ్చరికలను గమనించాలని పేర్కొన్నారు. యుక్రెయిన్పై రష్యా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా క్రెమ్లిన్ నగరంపై దాడులు చేస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. నైజీరియాలోని గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముడి చమురును దొంగలించే ప్రయత్నంలో విషవాయువు విడుదలై 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రివర్స్ స్టేట్లోని ఒక్రికా ప్రాంతంలో పైప్ లైన్ నుంచి ముడి చమురును దొంగలించేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారని, వీళ్లు ఇండోరామా ఎల్ఎంఎం పెట్రోకెమికల్ కేంద్రాల నుంచి చమురు సరఫరా చేసే ఓ పైప్లోని ట్యాపింగ్కు ఇంకో పైపును అమర్చి ఆ పైపు సహాయంతో తమ ఓడల్లోని ట్యాంకర్లకు చమురు నింపుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విషవాయువులు విడుదలయ్యాయి. ఆ కెమికల్ గ్యాస్ను పీల్చి పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వాళ్ల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరింతవరకు వసుధైక కుటుంబం వారంతపు వార్తా సమాచారాన్ని విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదోలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి మనం ఉన్నాం పాటల పల్లకిలో. మరి పాటల పల్లకిలో రిక్వెస్టెడ్ సాంగ్స్ అన్నీ మనం ప్లే చేస్తూ వింటున్నాం కదా. మరి మీకు నచ్చిన సాంగ్స్ కోసం కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304-7674-36 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. మరి ప్రతి మంగళవారం కూడా మీ సాంగ్ రిక్వెస్ట్ని పంపించవచ్చు. మరి వాట్సాప్ ద్వారా కాదు, చిత్రలేఖలు ద్వారా. మరి చిత్రలేఖల ద్వారా కూడా మీ సాంగ్ రిక్వెస్ట్ని పంపించి మీకు నచ్చిన సాంగ్ని వినవచ్చు అనమాట. మరి మా అడ్రస్ చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, విశాఖపట్నం 5300-3కి మరి మీరు పంపించవచ్చు మీ సాంగ్ రిక్వెస్ట్ని. ఎస్.

మరి పాటల పల్లకిలో మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. ఉప్పెన నుండి సాంగ్ ప్లే చేయండి అంటూ రమణ గారు, సీతమ్మ గారు నాగులపల్లి నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా. ఎస్, మరి ఉప్పెన ఈ చిత్రం 2021లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రిలీజ్ అయిందండి. ఈ చిత్రానికి మైత్రి మూవీస్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం ద్వారా పంజాబ్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించారు, స్పెషల్గా కనిపిస్తారన్నమాట. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ని కంపోజ్ చేశారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఈ మూవీ జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డుకి కూడా ఎంపికైంది ఈ చిత్రం అన్నమాట. ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ నీ కన్ను నీలి సముద్రం. మరి ఈ సాంగ్ వెరీ పాపులర్ అని చెప్పచ్చు. ఈ పాటకు శ్రీమణి గారు అండ్ రకీబ్ అలం గారు సాహిత్యాన్ని అందించారు. జావేద్ అలీ, శ్రీకాంత్ చంద్ర వాయిస్లో ఈ సాంగ్ మనందరి కోసం సిద్ధంగా ఉంది. పాటల పల్లకిలో మరి వింటూ స్టేడియం 2 102.

ఎస్, మరి వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తున్నారు పాటల పల్లకి కార్యక్రమాన్ని. మరి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూసిద్దాం. నమస్తే, శుభోదయం అంటూ మనకి మెసేజ్ పంపించారు. ఈరోజు మా కోసం ప్రియమైన నీకు మూవీ నుండి సాంగ్ని ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. రేడియో అభిమాని సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుండి మనకి మెసేజ్ పంపించారు. ఆల్రెడీ ఈ సాంగ్ స్టార్టింగ్లోనే ప్లే చేశానండి, మరి మీరు కూడా వింటూ ఆస్వాదించారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ పాటల పల్లకిలో ఎవరు పంపించారో చూసేద్దాం. సీతారామయ్య గారు మనవరాలు చిత్రం నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ కోరాపుట్ ఒడిశా నుండి మనకి మెసేజ్ పంపించారండి. నాగరాజ్ గారు, ఆచార్య గారు, పూర్ణిమ గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. డెఫినెట్గా అండి. ఎస్, మరి ఈ మూవీ క్రాంతి కుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి మూవీ అండి. ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారు మీనా, రోహిణి హట్టంగడియన్ ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి ఈ మూవీకి సంగీతాన్ని స్వరపరిచారు. ఈ మూవీ కన్నడలో బెల్లిగా మొదలుకొని మరియు హిందీలో ఉదార్ కి జిందగీగా పునర్నిర్మించడం జరిగింది. మరి మలయాళంలో సంధ్వనంగా కూడా డబ్ చేయబడింది ఈ చిత్రం. ఈ చిత్రం ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకున్నటువంటి చిత్రం కూడా అండి. మరి ఈ మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్ రిక్వెస్ట్ చేశారు. మరి ఈ మూవీ స్పెషల్లీ చెప్పాలి అంటే ఆత్రేయపురంలో లొల్లా గ్రామంలో కడియంలో కూడా ఈ చిత్రాన్ని ఎక్కువగా చిత్రీకరించడం జరిగిందనమాట. మరి ఈ చిత్రం నుండి పూసింది పూసింది లవ్లీ ట్రాక్ రిక్వెస్ట్ పంపించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కే చిత్ర ఆలపించినటువంటి ఈ గీతం మనందరి కోసం అనమాట. ఈ సాంగ్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ సాంగ్ ఆల్సో అండి. వింటూ ఉండండి పాటల పల్లకి, మీ ఫేవరెట్ షో.

ఎస్, మరి వండర్ఫుల్ మెలోడీ వింటూ ఆస్వాదించారు కదా. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి ఎవరు పంపించారో చూసిద్దాం. శుభోదయం అంటూ మనకి మెసేజ్ పంపించారండి. శుభోదయం, ఆకలి రాజ్యం మూవీ నుంచి కన్ని పిల్లవని పాట మాకోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి. శ్రీను నరా గారు డాబా గార్డెన్స్ నుండి, ఈశ్వరరావు గారు జగన్నాథపురం నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, మరి ఈ చిత్రం 1981లో రిలీజ్ అయిందండి. కే బాలచందర్ గారి డైరెక్షన్లో దేశంలో నిరుద్యోగ సమస్యతో సతమతుంటున్న యువకుల జీవితం ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా చిత్రీకరించబడింది. కమల్ హాసన్ నటన, బాలచందర్ కథనా పట్టణం ఈ చిత్రానికి మంచి పేరు తెచ్చిపెట్టిన, విజయం సాధించిన చిత్రాల్లో ఇది ఒకటి అండి. ఈ మూవీలో పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. మరి అందుకేమో మన లిజనర్స్ కూడా ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి అలానే మనకి ఈరోజు కూడా రిక్వెస్ట్ చేశారు. సో మరి ఈ సాంగ్ పాటల పల్లకిలో మనందరి కోసం సిద్ధంగా ఉంది. కన్నె పిల్లవాణి అనేటువంటి సాంగ్ ఆత్రేయ సాహిత్యం అందించారు. ఎంఎస్ విశ్వనాథం గారు సంగీతం సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానికమ్మ వాయిస్లో ఈ సాంగ్ సిద్ధంగా ఉంది. వింటూ ఆస్వాదించండి.

0: అయ్య బాబు, తన పదము చేర్చి పాట కూర్చలేదా?
1: శభాష్.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పాటల పల్లకిలో ఉన్న మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి ఎవరు పంపించారో చూసేద్దాం. కుమార్ గారు, చంద్రిక గారు, చరణ్ గారు, దిలీప్ గారు బుచ్చిరాజపాలెం రెడ్డివీధి నుండి మనకు మెసేజ్ పంపించారు. జై చిరంజీవ చిత్రం నుండి సాంగ్ని ప్లే చేయండి మా కోసం అంటూ. డెఫినెట్గా అలానే జై చిరంజీవ చిత్రం నుండి మా కోసం కూడా సాంగ్ ప్లే చేయగలరు అంటూ. చోట్పల్లి నుండి కస్తూరి గారు, రాముడి గారు, లక్ష్మణుడి గారు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ గారు, పృథ్వీరాజ్ గారు, రుద్ర గారు, గణేష్ గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారండి. తప్పకుండా ఎస్ మరి జై చిరంజీవ. కే విజయ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ చిత్రం 2006లో రిలీజ్ చేశారండి. చిరంజీవి, సమీరారెడ్డి భూమిక లీడ్ రోల్స్ చేశారు ఈ మూవీకి గాను. మరి ఈ చిత్రానికి సంగీతం మనుశర్మ సమకూర్చారు. తిల్లానా సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ రాకింగ్ సాంగ్. శంకర్ మహాదేవన్ వాయిస్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు ఈ మూవీ నుండి. ఈ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. వింటూ ఉండండి పాటల పల్లకి.

పాటలపల్లికి వింటున్నారు 102 MHz పై. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు పంపించారో చూసేద్దాం. సంక్రాంతికి వస్తున్నాం, ఈ మూవీ నుండి గోదారి గట్టు అనేటువంటి సాంగ్ ప్లే చేయండి అంటూ పాత కొట్టాం నుంచి పల్కా సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు అండ్ ఫ్యామిలీ మనకి మెసేజ్ పంపించారండి. డెఫినెట్గా అండి. అలానే నెక్స్ట్ మా కోసం కూడా సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారు. లక్ష్మీనారాయణ గారు వైజాగ్ నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. ఎస్, మరి సంక్రాంతికి వస్తున్నాం. 2025లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో రిలీజ్ అయినటువంటి చిత్రం అండి ఈ చిత్రం. మరి వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ చేశారు ఈ మూవీకి గాను. ఈ మూవీకి భీమ్ సిసిరోలియో మ్యూజిక్ని కంపోజ్ చేశారు. మరి సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిందండి. మరి 17 రోజుల్లోనే 303 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి ఈ చిత్రం ద్వారా. మరి ఈ చిత్రం నుండి గోదారి గట్టు పైన అనేటువంటి సాంగ్కి భాస్కర్ భట్ల సాహిత్యం అందించారండి. రమణ గోగుల అండ్ మధుప్రియ వాయిస్లో ఈ ట్రాక్ సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి. 102 FM రైన్పు సాగరిక. ఇదో ధరించి కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

పాటల పల్లకిలో ఉన్న మరి మీ ఫేవరెట్ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తున్నారు కదా కార్యక్రమాన్ని. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి పంపించారండి. గుడ్ మార్నింగ్ అంటూ మనకి మెసేజ్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాసరావు గారు, రామలక్ష్మి గారు జంగారెడ్డి గూడెం నుంచి మనకి మెసేజ్ పంపించారు. మరి వీరు కోరుతున్నారు సుందరకాండ చిత్రం నుండి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా. అలానే ఇదే చిత్రం నుండి గంగరాజు గారు మర్రిపాల నుండి రిక్వెస్ట్ పంపించారండి. సుందరకాండ చిత్రం నుండి మాకోసం సాంగ్ ప్లే చేయండి అని. తప్పకుండా అండి. ఎస్, మరి ఇదే చిత్రం నుండి మరొకరు కూడా మనకి రిక్వెస్ట్ పంపించారు. పొట్నూరు మహేష్ బాబు గారు, వెంకట రామలింగేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ అంటూ మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. మరి అందరి కోసం కూడా సుందరకాండ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో 1992లో వచ్చినటువంటి ఈ చిత్రం ఎంఎం కీరవాణి సంగీతం స్వరపరిచారు. మరి ఇంకా ఇంకా ఈ చిత్రంలో సాంగ్ వండర్ఫుల్ సాంగ్ ఇది. ఈ చిత్రంలో మీనా అపర్ణ లీడ్ రోల్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో ఇంకా ఇంకా అనేటువంటి వండర్ఫుల్ ట్రాక్ మరి మనందరి కోసం కూడా సిద్ధంగా ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర ఆలపించినటువంటి ఈ సాంగ్ మన పాటల పల్లకి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

0: నాడు ఇంకా ఇంకా
1: పాటల పల్లెకి వింటున్నారు. మరి మీ ఫేవరెట్ సాంగ్స్ అంటూ వింటూ ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నారు. మరి సమయాభావంలో అన్ని సాంగ్స్ ప్లే చేయలేము, బట్ అన్ని సాంగ్స్ రిక్వెస్ట్ చేసినవన్నీ కూడా ప్లే చేయడానికి నేను ప్రయత్నం చేశాను అండ్ వింటూ ఆస్వాదించారని అనుకుంటున్నాను కూడా. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి ఎవరు పంపించారో చూసేద్దాం. తాళ్ళపాళెం మండలం కసింకోట నుండి మనకు మెసేజ్ పంపించారండి. కుమార్ గారు మనకు మెసేజ్ పంపించారు. మరి మీరు కోరుతున్నారు జనతా గ్యారేజ్ చిత్రం నుండి వండర్ఫుల్ సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా. అలానే మహబూబ్ నగర్ జిల్లా నుండి మూసాపేట నుండి మనకు మెసేజ్ పంపించారు. నరేష్ గారు, మెస్సీ గారు, విజయ గారు, రోజా, శ్రీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ గారు, యశోద గారు, సక్కుబాయి గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు జనతా గ్యారేజ్ చిత్రం నుండి సాంగ్ని ప్లే చేయమంటూ. తప్పకుండా అండి. మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది. నెక్స్ట్ మనకి జనతా గ్యారేజ్ నుండే మరొకరు కూడా రిక్వెస్ట్ పంపించారండి. సాయి టైలర్ సెలమంచిల నుండి మనకు మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. అలానే సంగీత గారు అండ్ సత్యనారాయణ గారు, మాన్స గారు, లక్ష్మీ గారు వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. హెచ్బీ కాలనీ ఏరియా నుండి మనకు మెసేజ్ పంపించారు జనతా గ్యారేజ్ మూవీ నుండి సాంగ్ని ప్లే చేయండి మా కోసం అంటూ. తప్పకుండా అండి. మరి ఈ చిత్రం కొరటాల శివ డైరెక్షన్లో 2016 రిలీజ్ అయిందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. ఈ మూవీ ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకుందండి. ఉత్తమ నటునిగా, ఉత్తమ సంగీత దర్శకునిగా, ఉత్తమ గీత రచయితగా ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకుంది. మరి ఉత్తమ సహాయ నటుగా మోహన్ లాల్ నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు స్పెషల్లీ ఈ మూవీకి గాను. మరి ఈ మూవీ నుండి జై హో జనత అనేటువంటి సాంగ్ సిద్ధంగా ఉంది. రామజోగే శాస్త్రి సాహిత్యం అందించారు. సుఖీందర్ సింగ్, విజయ్ ప్రకాష్ ఆల్పించారు. ఈ సాంగ్తో ఈనాటి మన పాటల పల్లెకి కార్యక్రమాన్ని కంక్లూడ్ చేస్తున్నాను. వింటూ ఉండండి 102 FM రైన్బో సాగరిక. ఇదోలరించే కెరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఐదో వలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి 11 o'clock ఇన్ ద స్టూడియోస్ మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమాన్ని. మరి మధుర గీతాలను అందించే మధురిమ కార్యక్రమంలో మీకు నచ్చిన సాంగ్స్ మరి నేను సెలెక్టెడ్గా నేను క్యూ చేసి పెట్టాను 1, 2, 3, 4 అంటూ. మరి మీకు నచ్చిన సాంగ్ని మీరు ఈ లిస్ట్లో ఉన్నటువంటి సాంగ్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు 6304-7674-36 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి. ఎస్, మరి మన ఎఫ్ఎం 102 MHz ఉన్నటువంటి ప్రసారాలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు, శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమండ్రిలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీల్లో కూడా కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఎస్, మరి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మరి పాటల పల్లకిలో చాలా వరకు ప్లే చేసాము సాంగ్స్, మరి పాటల పల్లకిలో ప్లే చేయలేని వాళ్ళు

ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు మాత్రమే సాంగ్ రిక్వెస్ట్ని పంపించడానికి ట్రై చేయండి. అండ్ మరి వారికి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి పాటల పలికిలో ప్లే చేసిన వాళ్ళు కాకుండా వేరే కొరకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి శ్రోతలు దయచేసి గమనించగలరు. ఓకేనా? ఎస్, మరి మధురిమ కార్యక్రమంలో మధుర గీతాలను మిమ్మల్ని అలరించనున్నాయి. మరి ఫస్ట్ క్యూ చేసి పెట్టిన మధుర గీత ఏ మూవీ నుండో తెలుసుకుందామా?

ఎస్, మరి మధురిమ కార్యక్రమంలో ఫస్ట్గా విన్నటువంటి పాట రావణుడే రాముడైతే చిత్రం నుండి సాంగ్ని క్యూ చేసి పెట్టాను. మరి మధురిమలో రెండవ పాటగా ఉన్నటువంటి పాట

ఎస్, మరి సాంగ్ నెంబర్ 4గా ఉన్నటువంటి పాట అన్నదమ్ముల సవాల్ చిత్రం నుండి. మరి మధురిమలో 1, 2, 3, 4 అంటూ క్యూ చేసి పెట్టాను. మరి మీకు నచ్చిన సాంగ్ కోసమే రిక్వెస్ట్ చేయొచ్చు. నెంబర్ మరొకసారి 6304-7674-36 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మీ రిక్వెస్ట్ని పంపించవచ్చు. మరి ఫస్ట్

ఫస్ట్గా ఐ మీన్ మధురిమ కార్యక్రమంలో ఫస్ట్ సాంగ్ కోసం మనకి మెసేజ్ పంపించారండి. పాతకొట్టం నుంచి మనకి మెసేజ్ పంపించారు సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు అండ్ ఫ్యామిలీ. అలానే ధోనిపల్లి నాక సౌజన్య గారు, అజయ్ గారు, ధీరేంద్ర గారు బెంగళూరు నుంచి మనకి రిక్వెస్ట్ పంపించారండి సాంగ్ నెంబర్ 1 కోసం. అలానే ఆప్షన్స్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి. సాయి టైలర్స్ మనకి మెసేజ్ పంపించారు. అలానే 1వ నెంబర్ పాట మా కోసం కూడా అంటూ మునగపాక నుంచి నాగేశ్వరరావు గారు, రత్నం గారు, కార్తిక్ గారు, నిరీషా నిర్మలా గారు రిక్వెస్ట్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ 1 కోసం మనకి మెసేజ్ పంపించారండి షణ్ముఖ గారు, కళ్యాణి గారు, గూడెం గ్రామం శ్రీకాకుళం నుండి మనకి మెసేజ్ పంపించారు సాంగ్ నెంబర్ 1 కోసం. అలానే సాంగ్ నెంబర్ 1 కోసం మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి నరేష్ గారు, మెస్సీ గారు, విజయ్ గారు, మూసాపేట నుండి మనకి మెసేజ్ పంపించారు. అలానే పూజారి ధనుంజయ్ గారు, సంజీవులు గారు, అనంతమ్మ గారు, చంద్రకళ్ళ గారు, ఆంజనేయులు గారు, ఓపులమ్మ గారు, వెంకటేష్ గారు, నాగభూషణ్ గారు, చౌడమ్మ గారు, వరలక్ష్మి గారు అండ్ బాలాజీ గారు, హేమంత్ సాయి గారు వీరంతా రిక్వెస్ట్ పంపించారు. పెద్దమ్మగుడి దగ్గర సిండికేట్ నగర్ అనంతపూర్ జిల్లా నుండి రిక్వెస్ట్ పంపించారు సాంగ్ నెంబర్ 1 కోసం. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారండి దోర్నాల బాలాజీ గారు, రేణుకా గారు, వనస్థలిపురం హైదరాబాద్ నుండి మనకు మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారండి సంధ్యారాణి గారు అండ్ ఫ్యామిలీ అంటూ మనకు మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ మనకి నారాయణపేట జిల్లా నుండి మనకు మెసేజ్ పంపించారండి అరుణ గారు, మోహన్జీ గారు, దివ్యాభాయి గారు, అజయ్ గారు, శృతి గారు వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా. ఎస్, మరి సాంగ్ నెంబర్ 1 రావణుడే రాముడైతే అనేటువంటి మూవీ నుండి సిద్ధంగా ఉంది. వింటూ ఆస్వాదించండి.

ఎస్, మరి మధురిమ కార్యక్రమంలో ఉన్న మరి మధురిమలో తరువాతగా వింటున్న వినాలి అనుకుంటున్నటువంటి పాటను మనకి రిక్వెస్ట్లు చాలా పంపించారండి. తప్పకుండా ఒకటో నంబర్ పాట కోసమే మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మనకి మెసేజ్ పంపించారండి. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ప్రత్యేక అభినందనలు అంటూ మనకి మెసేజ్ పంపించారు. మరి సాంగ్ నెంబర్ 1 వింటూ ఆస్వాదించారు కదా. మరి సాంగ్ నెంబర్ 2 కోసం మనకి మెసేజెస్ చాలా వచ్చినాయి. హర్ష టైలర్స్ మనకి టెక్కల వలస విలేజ్ విజయనగరం నుండి మనకి మెసేజ్ పంపించారండి సాంగ్ నెంబర్ 2 కోసం. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ విశాల్ గారు విశాఖపట్నం నుండి మెసేజ్ పంపించారు, లక్ష్మీ గారు కూడా. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ ఆరిలోవా బాలాజీ నగర్ నుండి మనకు మెసేజ్ పంపించారండి. తప్పకుండా మధురిమలో సాంగ్ నెంబర్ 2 మాకు చాలా ఇష్టం, మా కోసం కూడా వినిపించండి అంటూ దైవపు హేమలత గారు, దైవపు ఉషా గారు, టోనీ గారు వైజాగ్ నుండి మనకు మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి, సాంగ్ నెంబర్ 2 కోసం మనకు మెసేజ్ పంపించారు మూర్తి గారు, చినవాలతేరు నుండి మనకు మెసేజ్ పంపించారు. డెఫినెట్గా. అలానే గొల్లలపాలెం నుండి నూకల కొండబాబు గారు మనకు మెసేజ్ పంపించారు, వరలక్ష్మి గారు, సత్యం గారు, మనీషా గారు సాంగ్ నెంబర్ 2 కోసం. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారు ఆదిత్య గారు, ఆదిత్య టైలర్స్ పిఎన్ కాలనీ శ్రీకాకుళం నుండి మనకు మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. అలానే సాంగ్ నెంబర్ 2 కోసం మాకోసం ప్లే చేయండి అంటూ మనకి మెసేజ్ పంపించారండి సువర్ణ గారు, మనకు మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. అలానే సాంగ్ నెంబర్ 2 మాకోసం కూడా అంటూ మనకు మెసేజ్ పంపించారు వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి మనకు మెసేజ్ పంపించారు గోవర్ధనరావు గారు, ఇంద్రాబాయి గారు, భానుప్రకాష్ గారు, నవ్య గారు, లక్కీ గారు, మీరాబాయి గారు, వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా. అలానే సాంగ్ నెంబర్ 2 కోసం మనకి కుమార్ టైలర్స్ ఎన్ఈడి జంక్షన్ నుండి మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి. సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ కృష్ణా జిల్లా నుండి, పెదన నుండి మనకు మెసేజ్ పంపించారు వీరా గారు, కనకారావు గారు, పార్వతీ గారు, వీరంతా కూడా. డెఫినెట్గా. అలానే సాంగ్ నెంబర్ 2 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి రామలక్ష్మి గారు, శ్రీనివాసరావు గారు, జంగారెడ్డి కూడం నుంచి. డెఫినెట్గా. గద్వాల జిల్లా నుండి మనకు మెసేజ్ పంపించారండి పెద్ద నరసింహ గారు, పద్మబాయి గారు, శ్రీవాణి గారు, జగదీష్ గారు, శివరాణి గారు సాంగ్ నెంబర్ 2 కోసం. డెఫినెట్గా. మరి అందరి కోసం కూడా సాంగ్ నెంబర్ 2 చెల్లెల కాపురం మూవీ నుండి సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.

మధుర గీతాలను వింటూ ఆస్వాదిస్తున్నారు మధురిమ కార్యక్రమాన్ని. తర్వాత పాటగా మనకి రిక్వెస్ట్ చేస్తున్నారండి, సబ్బవరం నుండి మనకి రిక్వెస్ట్ పంపిస్తున్నారు దుర్గాప్రసాద్ గారు, అనీషా గారు, గురువు గారు, దీపక్ గారు, జోషి గారు, నవీన్ గారు, హేమ గారు, హేమంత్ గారు, వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు, లక్ష్మి గారు కూడా సాంగ్ నెంబర్ 3 మాకోసం ప్లే చేయండి అంటూ తప్పకుండా. అలానే ఆరిల్లవ కాలనీ వినాయక నగర్ నుండి మనకు మెసేజ్ పంపించారండి, పార్వతి గారు, అన్నపూర్ణ గారు, వినయ్ కుమార్ గారు, సుదర్శన్ గారు, సాయి గారు సాంగ్ నెంబర్ 3 కోసం డెఫినెట్గా. అలానే వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి మురహరి గారు, యశోద గారు, జానకీరాజు గారు సాంగ్ నెంబర్ 3 కోసం మనకి రిక్వెస్ట్ పంపించారు డెఫినెట్గా. అలానే సొమ్మొక్కడిది సోకొక్కడిది చిత్రం నుండి మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ రాజమండ్రి నుండి రఘుబాబు గారు మనకి మెసేజ్ పంపించారు, షేర్ అండి. అలానే సాంగ్ నెంబర్ 3 విజు మనకి మెసేజ్ పంపించారు, అండ్ గణేష్ గారు

కూడా డాక్యార్డ్ నుండి డెఫినెట్గా. అలానే సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ మహేష్ బాబు గారు పొట్నూరి అండ్ అనురాధ గారు, వెంకట్రావు గారు, రామలింగేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మనకి మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి, సాంగ్ నెంబర్ 3 కోసం మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారు. శరత్ గారు రిక్వెస్ట్ పంపించారు గాజువాకా నుండి. ఆప్షన్ 3 మా కోసం కూడా అంటూ వెంకటరావు గారు, కనకమ్మ గారు, రిషిత, చాణిక్య గారు, రోజా గారు, ఇందిర గారు, ప్రియదర్శిని కాలనీ ఎన్ఈడి నుండి మనకు మెసేజ్ పంపించారు. డెఫినెట్గా అండి, సాంగ్ నెంబర్ 3 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారు. అనపత్తి నుండి సాయిబాబా గారు, గుత్తుల రమణ గారు మనకు మెసేజ్ పంపిస్తున్నారు తప్పకుండా. ఎస్, మరి సాంగ్ నెంబర్ 3 సొమ్ము కొడతి సోకొక్కడిది చిత్రం నుండి సిద్ధంగా ఉండి వింటూ ఆస్వాదించండి.

ఎస్, మరి మాధురిమ కార్యక్రమంలో ఉన్న మాధురిమలో వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తున్నారు కదా. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ అయితే మనకి చాలా వచ్చేసాయి. సాంగ్ నెంబర్ 3 కోసం మనకి మెసేజ్ పంపించారండి. సత్య గారు అనంతపూర్ నుండి మనకి మెసేజ్ పంపించారు. ఓకే అండి, మరి సాంగ్ నెంబర్ 3 వింటూ ఆస్వాదించారు కదా. మరి సాంగ్ నెంబర్ 4 మాధురిమలో సిద్ధంగా ఉంది. మరి సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ మనకి మెసేజ్ పంపించారండి. నల్గొండ జిల్లా నుండి మనకి మెసేజ్ పంపించారు దమ్మోజు వెంకటచార్య గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు, మధు గారు, వీరంతా రిక్వెస్ట్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ శారద గారు మనకి మెసేజ్ పంపించారండి వైజాగ్ నుండి. సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ రామారావు గారు, సావిత్రి గారు, దేవిశ్రీ గారు, హర్ష గారు టెక్కలి నుండి మనకి మెసేజ్ పంపించారు. షూర్ అండి, సాంగ్ నెంబర్ 4 మా కోసం కూడా అంటూ సంధ్యారాణి గారు అండ్ అలేఖ్య గారు మనకి మెసేజ్ పంపించారండి. భీమ్లీ నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా సాంగ్ నెంబర్ 4 సిద్ధంగా ఉంది, అన్నదమ్ముల సవాల్ చిత్రం నుండి. మరి ఈ సాంగ్తో మన మధురిమ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేస్తున్నాను. వింటూ ఉండండి 102 FM రెయిన్బో సాగరిక, దోలరించే కిరీటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు.

తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఇద్దరు చిత్రం నుండి ఉన్నికృష్ణన్, బొంబాయి జయశ్రీ ఆలపించినటువంటి చిత్రగీత, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ సార్.

తరువాతగా గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కె చిత్ర ఆలపించినటువంటి క్షమించాలి జానకమ్మ ఆలపించినటువంటి ఈ గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో.

మరికొద్ది క్షణాల్లో హిందీ వార్తా సమాచారం, వెను వెంటనే ఆంగ్ల వార్తా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. మనమున్న మధుమంజరి కార్యక్రమంలో మధుమంజరిలో తెలుగు సినీ గీతాలు వింటా. మొదటగా గణేష్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి ఈ గీతం

మధుమంజరి చిత్రగీతాలు వింటున్నారు. తర్వాతగా సెగ చిత్రం నుండి బన్నీడేల్ క్లింటన్ ఆలపించినటువంటి గీతం.

0: మధుమంజరి సినీ గీతాలను వింటున్నారు. ఇప్పుడు షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బుర్రద పుల్లా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మధుమంజరి కార్యక్రమంలో ఉన్నాం. తరువాతగా చింతకాయల రవి చిత్రం నుండి వినబోతున్నా. సంగీతం విశాల్ శేఖర్, ఆలపించిన వారు మహాలక్ష్మి అయ్యర్, సోను నిగమ్ వాయిస్లో.

మధుమంజరి కార్యక్రమాన్ని వింటున్నారు. చివరిగా కలుసుకోవాలని చిత్రం నుండి వేణు సుమంగిలి వాయిస్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సాంగ్.

మధుమంజరి సినీ గీతాలను వింటున్నారు. మరి 12:30 ప్రసారం కావలసినటువంటి తెలుగులో జాతీయ వార్తలు 3:00 ప్రసారం అవుతాయి. శ్రోతలు గమనించగలరు.

మాధవంజరి కార్యక్రమాన్ని వింటున్నారు. తరువాతగా బాంబే చిత్రం నుండి చక్కని గీతం. పల్లవి, అనుపమ, శుభ గారు, శ్రీనివాస్ గారు అనిపించినటువంటి ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేశారు ఏఆర్ రెహమాన్ సార్.

తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తరువాతగా ఛత్రపతి చిత్రం నుండి చంద్రబోస్ సాహిత్యం అందించారు, ఎంఎం కీరవాణి స్వరపరిచారు, సునీత ఉపదేశ్ర అండ్ ఎంఎం కీరవాణి ఆలపించినటువంటి గీతం.

తరువాతగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి గోపికా పూర్ణిమ వాయిస్లో అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో వండర్ఫుల్ సాంగ్.

తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాతగా సాహో చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ సిద్ధంగా ఉంది. గురు రాన్వాజ్, తులసి కుమార్, హరిచరణ్ అండ్ శేషాద్రి వాయిస్లో ఈ సాంగ్.

తెలుగు సినీ గీతాలు వింటున్నారు 102 MHz పై. తరువాతగా ఇడియట్ చిత్రం నుండి సాంగ్ వింటారు. సాహిత్యం భాస్కర్ భట్ల, గానం ఉదిత్ నారాయణ్ కౌసల్య, సంగీతం చక్రి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రైన్బో సాగరిక. ఇదోలరించే కిరీటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్ మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో మా ప్రసారాలని ఆస్వాదించవచ్చు. ఎస్ ఇక ప్రస్తుతం మనం తెలుగు సినీ చిత్రగీతాలు వింటున్నారు. తరువాతగా ఐ మనోహరుడు చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ కంపోజిషన్లో, హరిచరణ్ అండ్ శ్రేయ ఘోషల్ వాయిస్లో ఈ సాంగ్.

తెలుగు ఫిల్మ్ సాంగ్స్ వింటున్నారు. తర్వాతగా జీన్స్ చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ కంపోజిషన్లో ఇలా ఉంది ట్రాక్. ఉన్ని కృష్ణన్ అండ్ ఎస్పి పల్లవి వాయిస్లో.

తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. చివరిగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్లో సిద్ధి శ్రీరామ్ వాయిస్లో ఈ చక్కని గీతం, ఈ గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है. खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. मैदान में वो खेलना तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता है. आज के जो आप टीचर्स हैं, क्या अवेयरनेस, क्या भय है, क्या माइन्यूटली ऑब्जर्व करने में कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा. पूरी शिक्षा जगत से ये कहना चाहता हूँ कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़े. बचपन मरने नहीं देना. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధ్యాయులు సమాజానికి వినుముకగా నిలుస్తున్నారని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విలువలను బోధిస్తూ క్రమశిక్షణా నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్పూర్తి నింపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

0: విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్ట స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. ఈ సందర్బంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట వ్యాప్తంగా 175 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, పాఠశాల విద్య నుంచి 79, ఇంటర్మీడియట్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మందిని, అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి 6 అధ్యాపకులను ఎంపిక చేశారు. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ, హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం 2015 అమలులో దశాబ్దం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రాష్టస్థాయి సంప్రదింపుల సదస్సును విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలల న్యాయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ,
1: Amongst firstly the government departments, which include police authorities, women and child development, social welfare, education departments, and their collaboration with the judiciary, civil society organizations, state legal services authorities, district legal services authorities, they all play a crucial and pivotal role. Each one of them is that vital cog in the wheel. One cog does not perform, the whole machinery collapses.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్టస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ చర్చించింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీ, శిక్షణా కార్యక్రమాల ద్వారా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 1.35 కోట్లను కేటాయించిందని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ నెల రోజుల నుంచి 2 పాటు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హస్తకళారూపాలను తయారు చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా 1.01 కోటి రూపాయలను నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 1040 మంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు సోలార్ ద్వారా విద్యుత్ను ఉచితంగా అందిస్తుండగా సబ్సిడీ ద్వారా మరో 450 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కరెంటు బిల్లులను కట్టలేని పరిస్థితి నుంచి తాము తేరుకుని ఉచిత కరెంటును పొందడమే కాకుండా విద్యుత్ను విక్రయించుకునే స్థితికి వచ్చామని లబ్దిదారులు అమర్నాథ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: నా పేరు అమర్నాథ్. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ సబ్సిడీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నేను తీసుకోవడం జరిగింది. 3 కిలోల వాట్స్ చార్ స్కీమ్ ద్వారా సుమారు నెలకి 1000 రూపాయల పై చేలుకు నేను ఆదాయం చేకూరింది. నాకు స్కీమ్ వల్ల దగ్గర 75,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 13 జిల్లా పరిషత్ ఉండగా జిల్లాల విభజనతో ఈ సంఖ్యను 28 పెంచారు. ఆయా జిల్లాల పరిధిలోని మండలాలు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలేరియా నిర్మూలనలో రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలపై కేంద్ర నిపుణుల బృందాల ప్రశంసలు లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2027 నుంచి 32 వరకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి ప్రొఫెసర్ కామినీ మెండిస్, నిర్మల్ జో నేతృత్వంలోని నిపుణుల బృందాలు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబుతో బృందాల సభ్యులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవేర్ వ్యవస్థ ద్వారా కేసుల నిర్వహణ, ముఖ్యమంత్రి డాష్బోర్డు ద్వారా వ్యాధులపై నిఘా, గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ, ఫీడర్ అంబులెన్స్ సేవలు, ఫ్రైడే డ్రైడే నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రశంసించినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈరోజు రేపు అదనపు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy in Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
2: 7:45.
3: మీరు వింటున్నారు 102 MHz పై FM ప్రసారాలు.

ఈనాటి మహిళావాణి శ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ల సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244 అలాగే 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పాట విందాం.

0: హలో
1: హలో, బాగున్నారండి?
0: హలో, బాగున్నారండి.
1: శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం. మీ కూడా, మీ పేరు చెప్పండి.
1: ఇవాళ ఉపాధ్యాయులు తినేటువంటి
0: అవునండి.
1: స్టూడెంట్ నెంబర్ 1 పిల్లలని
0: ఓకే,
1: ఎక్కడో పెట్టి ఎక్కడో పెరిగి ఆ పాట కావాలి.
0: మీ పేరు చెప్పలేదు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పలేదు.
1: సిమ్లా అండి, కాకలోని.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో అండి.
1: హలో, బాగున్నారండి?
0: బాగున్నారండి?
1: ఓకే, నేను బాగున్నాను. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి.
1: ఓకే, మీ పేరు చెప్పండి.
0: నాకు మాలధార మాల తరుణం
1: ఓకే,
0: పాట కావాలండి.
1: తప్పకుండా.
0: అజంత స్వామి చిత్రంలోది.
1: ఓకే, మీరు అడిగిన పాటను వేస్తాను. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి
0: నా
1: మాట్లాడుతున్నారు?
0: పేరు రాధిక. రాధిక అండి.
1: ఓకే
0: కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఓకేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
0: మీరు అన్ని ప్రోగ్రామ్ మాకు నచ్చుతాయండి.
1: ఓకేనండి, థ్యాంక్ యూ. ఇలాగే మా ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఉండండి.
0: ఇవాళ మీ అందరికి కృష్ణాష్టమి అన్ని మొత్తం ఉపాధ్యాయులు తర్వాత టీచర్స్ శుభాకాంక్షలు మీ అందరి కూడా.
1: మా అందరి తరపు నుంచి మీకు కూడా శుభాకాంక్షలు. ఓకేనండి, మీరు అడిగిన పాటను
0: మేడం.
1: వినిపిస్తున్నాను, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారండి?
1: బాగున్నాం మేడం. నా
0: మీ పేరు చెప్పండి.
1: నాకు భార్య బిడ్డల సినిమాలోనే చక్కనయ్య చందమామ అని పాట
0: అయ్యో,
1: కావాలి మేడం.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను వేస్తాను. ముందు మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. మీ పేరు
1: నేను
0: చెప్పండి.
1: సరస్వతి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సరోజిని మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి. ఈనాటి మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ లో

ప్రేమ పాటలు వింటున్నారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, అలాగే 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది.

0: दोस्तों, आज का हमारा सैनिक माधुरी कार्यक्रम यहीं पर समाप्त होता है। अगले हफ्ते
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కళ సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
2: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
1: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
3: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, యానీ యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకే. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే, ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
1: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
4: इस बार सम्मानित किए जा रहे हैं। 82 शिक्षकों में स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है। लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक शिक्षण पहुंचाता है।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కూల్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పాటు భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవా 2026 సంసిద్ధతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హీ సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడీతో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడీపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్, చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ

మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజాంగఢ్, బల్లియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగిసే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నిలయంలో సమయం 3:11 మనం మధురమే సుధాగానం కార్యక్రమం ఉన్నాం. మరి ఈనాటి మన 5:30 వెలువడే ప్రోగ్రాం మా పదం మీ భావం కార్యక్రమంలో ఈనాటి పదం ఏంటంటే సిరి. మన సిరి సంపదల్లో సిరి అనే పదం ఉంటుంది కదా, సిరి అనే పదం అన్నమాట. ఆ పదంపై మీరు శీర్షిక లేదు కవిత రాసి పంపించవచ్చు. మా మొబైల్ నెంబర్ మీ అందరికీ తెలిసింది కదా, వాట్సాప్ నెంబర్ 6304767436 అనే వాట్సాప్ నెంబర్పై. కార్యక్రమంలో మొదటిగా వాణిజ్య ప్రకటన వింటారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మరి ఈనాటి మన మధురమే సుధాగానం కార్యక్రమంలో ఈరోజు మన ప్రదేశం ఏంటంటే మన తగ్ద అని చెప్పేసి దార్జిలింగ్ దగ్గర దాగి ఉన్న ఒక ప్రశాంతమైన అందం అని చెప్పుకోవచ్చు. ఇది పశ్చిమ బెంగాల్లో దార్జిలింగ్ జిల్లాలో ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మంది పర్యాటకులకు తెలియని ఒక అందమైన కొండ ప్రాంతం అది, అదే తగ్ద. మరి ఈ దార్జిలింగ్ అంటే వెంటనే గుర్తొచ్చేది రద్దీగా ఉండే టూరిస్ట్ ప్రదేశాలు, అదే టీ తోటలు కూడా, కాంచనజంగా పర్వత దృశ్యాలు. కానీ దార్జిలింగ్కు కొంత దూరంలో ఉన్నటువంటి ఈ తగ్ద మాత్రం వాటికి భిన్నంగా ఉంటుందట. మరి ఇక్కడ పెద్దగా జనసందోహంకి అయితే కనిపించదు. చుట్టూ పచ్చని అడవులు, కొండలు, టీ తోటలు, చల్లని గాలి, పొగమంచు, ఇవన్నీ కలిసి తగ్దకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతని ఇస్తాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మన దార్జిలింగ్ దగ్గర ఉన్నటువంటి తగ్ద అనే ప్రదేశం కోసం. మరి కార్యక్రమంలో శ్రోతలు 6304767436 అనే వాట్సాప్ నెంబర్లో మీకు కావాల్సిన ఆపాత మధుర పాటలకి మెసేజ్ అయితే చేయొచ్చు. మరి కార్యక్రమంలో మొదటిగా వచ్చిన మెసేజ్ మాకోసం అభిమానవంతుల చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి రచించారు.

0: హలో, పి సుశీల పాండ పాట మాకోసం వినిపించగలరంటూ కోరుతున్న వారు మీనాక్షి పాపారావు ఆరిలో ఆరిపాక నుంచి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మరి కార్యక్రమం తర్వాతగా మాకోసం పాండురంగ మహత్యం చిత్రం నుంచి మాకోసం ఒక పాట ప్లే చేయగలరండి కోరుతున్న వారు యాకా శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి.

0: మరి ఈ రోజు మన మధుమేహ సదాకాన కార్యక్రమం మనం తెలుసుకుంటున్న ప్రదేశం దార్జిలింగ్ దగ్గర ఉండబట్టి తగ్దా అనే ప్రదేశం కోసం అన్నమాట. మరి ఈ తగ్దాలో ఉదయం సమయం చాలా అందంగా ఉంటుందట. ఇక కొండల మధ్య నుంచి అయితే మెల్లగా పొగమంచు తొలుగుతూ చెట్ల మధ్య నుంచి సూర్యకాంతి పడుతుంటే ఆ దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుంటూ ఉంటుందట. ఇక నగరాల మధ్యన హడావడిగా దూరంగా ప్రకృతిలో కొంత సమయం గడపాలనుకునే వారికి ఈ ప్రదేశం అనేది పూర్తిగా సజెస్ట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారన్నమాట. ఈ ప్రదేశం చాలా బాగుంటుందని కూడా. ఇక తగ్దాకు మరొక ప్రత్యేకత ఏంటంటే అక్కడ కనిపించే బ్రిటిష్ కాలం నాటి పాత నిర్మాణాలు. ఈ బ్రిటిష్ వలన ఈ పాలన సమయంలో ఈ ప్రాంతానికి సైనిక ప్రాధాన్యత ఉండేది. అందుకే అక్కడ పరిసరాల్లో పాతకాలం నాటి భవనాలు, నిర్మాణాలు, ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయట. ప్రస్తుతం అవి తగ్దా ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చారిత్రక వాతావరణం ఇస్తున్నాయని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక మన కార్యక్రమంలో తర్వాతగా మరో చరిత్ర చిత్రం నుంచి ఆచార్య ఆత్రేయ రచనలో ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో వాణిజీరం పాడిన పాట మాకోసం వినిపించగలరంటూ కోరుతున్న వారు గణేష్ విజ్జు డాక్యార్డ్ నుంచి.
1: తగ్గి తల్లి, పట్ట హస్త తల్లి, తాం తగ్గి

కార్యక్రమంలో తర్వాతగా ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి రచనలో ఘంటసాల మరియు పిసి సూర్యపాండ పాట మాకు వినిపించగలరంటూ కోరుతున్నవారు గౌరీ శంకర్, ఎస్ మల్లేశ్వర, సౌమ్య, శ్రీకృష్ణపురం, విశాఖపట్నం నుంచి అంటూ మెసేజ్ చేస్తున్నారు.

అలాగే ఈరోజు మన మధురమ సుధాగనం కార్యక్రమంలో దార్జిలింగ్ దగ్గర ఉన్నటువంటి తగ్దన్ అనే ఒక ప్రదేశం కోసం చెప్పుకుంటున్నాం కదా, మరి ఇక్కడ చుట్టుపక్కల టీ తోటలు కూడా చూడదగ్గవని చెప్పుకోవచ్చు. కొండల వాలుపై విస్తరించినటువంటి ఈ పచ్చని టీ తోటలు, వాటి మధ్య నుంచి వెళ్లే చిన్న రహదారులు, చుట్టూ కనిపించే మేఘాలు ప్రయాణాన్ని మరింత అందంగా చేస్తూ ఉంటాయని చెప్తుంటారు అక్కడి చూసిన ప్రజలైతే. ఇక మన కార్యక్రమంలో తర్వాతగా ఆమె కథ చిత్రం నుంచి పి సుశీల జి ఆనంద్ పాడిన పాట మాకోసం వినిపించగలరంటూ కోరుతున్న వారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి.

మరి కార్యక్రమం తర్వాతగా ఇల్లరకం చిత్రం నుంచి కొసరాజు రచనలో టి చలపతిరావు సంగీత సారథ్యంలో ఘంటసలపాడిన పాట మాకోసం వినిపించగలరు అంటూ కోరుతున్నవారు శ్రీను నర్రా డాబా గార్డెన్స్ ఈశ్వరరావు జగన్నాథపురం నుంచి.

అయ్యా దేహం సన్నడ కదానా, నినడకలు హోయలున్నది తానా. నువ్వు కొలుపుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే వాళ్ళు కనుల దానా, అయ్యా దేహం సన్నడ కదానా, నినడకలు హోయలు.

కార్యక్రమం తర్వాతగా మాకోసం ఇద్దరు మిత్ర చిత్రం నుంచి ఒక పాట వినిపించగలరు అంటూ కోరుతున్నవారు మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మలా.

మరి ఈ రోజు మనం మధురమే సుధాగానంలో తెలుసుకుంటున్న డార్జిలింగ్ దగ్గరటువంటి తగ్దా ప్రదేశం గురించి మరికొన్ని. ఇక తగ్దా కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ప్రకృతిని నెమ్మదిగా ఆస్వాదించడానికి వెళ్లే ప్రదేశం కూడా. ఉదయం పొగమంచులు నడవటం, టీ తోటల అందాన్ని చూడటం, పచ్చని అడవుల మధ్య సమయం గడపటం, చుట్టూ ఉన్న ప్రశాంతతను ఆస్వాదించటం ఇక్కడి ప్రయాణంలో అసలైన అనుభూతి ఇవే అని చెప్పుకోవచ్చు. ఇక దార్జిలింగ్లో ఉన్నటువంటి ప్రసిద్ధ ప్రదేశాలను ఇప్పటికే చూసిన వారు లేదా సాధారణ టూరిస్ట్ ప్రదేశాలకు భిన్నంగా ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని అనుభవించాలనుకునే వారు ఈ తగ్దాను తమ ప్రయాణంలో చేర్చుకునే అవకాశం ఎంతమాత్రం కూడా ఉంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దార్జిలింగ్ హడావిడి దూరంగా అడవులు మరియు కొండల మధ్య ప్రశాంతంగా

దాగి ఉన్న ఒక అందమైన ప్రదేశమే తగ్దా. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నెమ్మదిగా గడిపితేనే తగ్దా యొక్క అసలైన అందాన్ని అనుభవించగలుగుతారట. ఇక మన కార్యక్రమంలో తర్వాతగా లవకుశ చిత్రం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి, జీవి రాఘవులు, స్వర్ణలత పాడిన పాట మాకోసం వినిపించగలరంటూ కోరుతున్న వారు నిజామాబాద్ జిల్లా నుంచి ఎం మురారి యశోద జానకీరాజు.

0: ఆటలాడతావ మాయదాది గుంట, నిన్ను చూస్తే ఒళ్ళు మంట, నేనొల్లలోని మావా నీ పిల్లని.
1: అయిందాని కల్లరందు కల్లుడా, కోరల్లుడ, మేనల్లుడ.

0: భవ్యమైన ఇంత ముట్టి నానులే. చూడు అగ్గిలోన పడ్డ నువ్వు బుగ్గిలోన పడ్డ పరా ఇంత ఉన్న దాన్ని పంత చేరనే తానా. వల్ల నోనె పిల్ల ఇంకెళ్ళిపో, ఓ వల్ల నోనె పిల్ల ఇంకెళ్ళిపో.
1: కార్యక్రమం తర్వాతగా ఇల్లే స్వర్గం చిత్రం నుంచి కృష్ణశాస్త్రి రచనలో వాణి జయరాం పాడిన పాట మా కోసం వినిపించగలరు అంటూ కోరుతున్న వారు శ్రీనివాస్ జిల్లా పరిషత్ నుంచి.

కార్యక్రమం తర్వాతగా గోరంత దీపం చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలు పి సుశీల మరి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మాకోసం వినిపించగలంతో కోరుతున్న వారు వాణి శేషు శివగాయత్రి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4:00 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మన ఎఫ్ఎం రెంబో సాగరిక మనం 4:00 అంటే మన 4 గంటల సమయంలో మనం సరదాగా కాసేపు కార్యక్రమం ఉన్నాం. మరి ఈనాటి కార్యక్రమంలో చిన్నప్పుడు ఇక మనమంటూ ఇంకా గుర్తులంటూ చెప్పుకోవడానికి ఈరోజు టాపిక్ ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లో చేయని పనికి మీ టీచర్ చేత తిట్లు తిన్న ఏమైనా సందర్భం మీకు గుర్తొచ్చినట్టయితే నాతో మీరు అది షేర్ చేసుకోగలరు. ఈ మొబైల్ నెంబర్ నుంచి 0891-272-7244 లేదా 272-7288 అనే నెంబర్కి డయల్ చేసి ఇక చిన్ననాటి స్కూల్ అసలు ఆ జ్ఞాపకమే వేరు కదా. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే మనసులో ఎన్నో మధురమైన సంఘటనలు మెదులుతూ ఉంటాయన్నమాట. ఇక స్నేహితులతో కలిసిన చేసిన అల్లరి, క్లాస్ రూమ్లో జరిగిన సరదా సంఘటనలు, టీచర్లతో గడిపిన క్షణాలు ఇప్పటికే మనకు గుర్తుండిపోతుంటాయి. ముఖ్యంగా మనం చేయని పనికి అది మన చేయని పనికి కూడా టీచర్ చేత తిట్లు తిన్న సందర్భాలు అప్పట్లో మనకి అప్పుడు బాధ కలిగించినా సరే ఇప్పుడు గుర్తు చేసుకుంటే మాత్రం నవ్వు తెప్పిస్తూ ఉంటాయన్నమాట. ఇక నేను ఆ పని చేయలేదు టీచర్ అని చెప్పినా సరే టీచర్ నమ్మకుండా తిట్టడం, మన స్నేహితుల్ని మన పరిస్థితిని చూసి నవ్వటం వంటి సంఘటనలు అప్పట్లో చాలా పెద్ద విషయాలుగా అనిపించేవి. ఆ సమయంలోనేటైతే మనసులో చాలా బాధ అయితే అనిపించినా సరే తర్వాత నిజం తెలిసినప్పుడే వచ్చిన ఆనందం ఇవన్నీ ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయని నా ఆలోచన. ఇక మీ చిన్ననాటి స్కూల్ రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన ఏదైనా జరిగి ఉన్నట్టయితే, జరిగితే ఆ సంఘటన ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది అని ఎక్కువగా కాకుండా ఇప్పుడు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని మనందరికీ తెలిసేటట్టు ఆ చిన్ననాటి ఆ చిన్న జ్ఞాపకాన్ని నాతో అయితే పంచుకోండి. మీ మొబైల్ నెంబర్ నుంచి 0891-272-7244 లేదా 272-7288 అనే నెంబర్కి డయల్ చేసి. మళ్ళీ ఒకసారి టాపిక్ అనేది రిపీట్ చేస్తున్నా, అదేంటంటే చిన్నప్పుడు స్కూల్లో మీరు చేయని పనికి టీచర్ చేత తిట్లు తిన్న సందర్భాన్ని నాతో పంచుకోగలరు. అది కూడా చిన్నగా చెప్పడం ట్రై చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. చూద్దాం మరి ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరైనా మన కార్యక్రమంలో. హలో, హలో,
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మరి విన్నారు ఈరోజు టాపిక్?
1: టాపిక్ విన్నాను సార్. ఈ రోజు మోక్షం మాట్లాడుతుందంట.
0: ఓకే,
1: మోక్షం. హాయ్ అత్త గారు, గుడ్ ఈవినింగ్.
0: హాయ్, గుడ్ ఈవినింగ్. నా టాపిక్ విన్నావా?
1: మీరు ఒకసారి మా మేడం పేపర్ ఇచ్చారు సార్.
0: ఓకే, ఎగ్జామ్ పేపర్. ఓకే,
1: ఇస్తున్నప్పుడు పక్కన ఉన్న నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు. మేడం ఒకసారి చూసి నేను మాట్లాడుతున్నానేమో అని చెప్పి నన్ను బయటకు తీసి తిట్టారు.
0: ఓకే,
1: క్లాస్ బయట నిలబడేశారు మొత్తం. అప్పుడు మేడం చెప్తే మేడం సారీ అమ్మా నన్ను.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ.
0: హలో,
2: నమస్తే వాస్కర్,
0: బాగున్నారండి? నమస్తే, బాగున్నాను. ఇంతకు ఎవరు మాట్లాడుతున్నారు?
2: అసలు కూడా సత్యరెడ్డి.
0: విన్నారా ఈరోజు టాపిక్?
2: విన్నానండి,
0: చెప్పండి.
2: చిన్నప్పుడు అయితే మా రోజులో 40 రోజులు వెనకపోతాయనే మేము స్కూల్ అదే వెళ్ళకుండా బయట ఆడుకుండా ఆడుతున్నాం అనుకోండి, కొన్నాళ్ళు కూడా వచ్చి లోపలి మ్యాచ్ తీసుకెళ్ళమంటుంది. తీసుకెళ్తే దొరు పట్టింది.
0: ఓకే,
2: తర్వాత పిల్లలతో ఆడుకుంటాం కదనే.
0: అవును,
2: మీరు కుటుంబస్తే అన్నారు కదా, అది స్కూల్లో ఆనేసి తొలిపేస్తే నొప్పి వాటిలాగా.
0: ఓకే,
2: నొప్పింటే తొలిపిలో గెంటుతో ఏమైందంటే కొన్ని రెప్పదు
0: కదా,
2: రెప్పది వెళ్ళిందండి.
0: అయ్యో,
2: వచ్చింది ఆ గుత్తాలు కొన్ని పడుతుంది నాకు ఏకాదండి.
0: ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఇలా మీకు జరిగిన సంఘటనలు నాతో మీరు షేర్ చేసుకోవాలనుకున్నట్టు ఇదే అవకాశం అనుకోండి. ఆ గుర్తును ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో. హలో,
3: హలో,
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: గుడ్ ఈవినింగ్ సార్, మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఆకాశ్ శ్రీనివాసరావు రామలక్ష్మి.
0: నమస్తే అండి, విన్నారు ఈరోజు టాపిక్?
3: నమస్తే సార్, విన్నామండి.
0: చెప్పండి.
3: మేము ఫోర్త్ క్లాస్ చదివే టైంలో అండి, మా ప్రేయర్ చేసి గ్రౌండ్ కి బ్యాక్ సైడ్ గోడ ఉండేదండి.
0: ఓకే.
3: మా ఫ్రెండ్ ఒక అతని పేరు ఇప్పుడు చెప్పకూడదు, మహావీధిలో ఉంటున్నాడు. అతను ఏం చేశారంటే మా పేర్లతో సహా వాడి లవరు వాడి పేర్లు కలిపి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిపేసి లవ్ సింబల్ వేసి రాశారండి. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు చూసి ఎరా మీరే రాశారా అని చెప్పేసి మొత్తం పనిష్మెంట్ ఇచ్చేయండి మాతో సహా.
0: అయ్యో.
3: ఆ తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత వాడికి గట్టిగా ఇచ్చారండి. మమ్మల్ని ఏమో ఏమనుకోకుండా ఆడవాళ్ళ పేర్లు అలా రాయకూడదు కదా అని కొట్టాను అని చెప్పాడు సార్.
0: అంటే ఇప్పుడు ఎందుకంటే చెప్పనన్నారా ఆయన వీధిలో ఉంటే వింటాడేమో. అవునవును, కరెక్టే అండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో
4: హలో, నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: విన్నారా టాపిక్?
4: వినవండి.
0: చెప్పండి.
4: అదే, చిన్నప్పుడు మా ఫ్రెండ్ నేను అలాడుకుని మా ఫ్రెండ్ నా మేడ.
0: అయ్యో, హలో, లైన్ కట్ అయిపోయినట్టుంది. హలో హలో, నమస్తే, మాట్లాడుతున్నారు?
4: శ్రీకాకుళం జిల్లా శివారి మురళి.
0: విన్నారా టాపిక్? విన్నారా?
4: విన్నాను.
0: చెప్పండి.
4: నా హై స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మాకు డ్రిల్ మేస్టర్ గోవిందరావు గారు ఉండేవారు.
0: ఓకే.
4: ఆయన అంటే కాలేజీ మొత్తం హడవి అనమాట. మా నాన్నగారికి వల్ల మా అన్నయ్య ఏదో తప్పు చేస్తే ఒకసారి చూడరమ్మా పెద్ద బ్యాగ్ చెప్తే ఆయన నేను అనుకున్నాను కూడా
0: అండి.
4: ఎవరికి వచ్చారు మామూలు కొట్టారు చెప్తాను. దాని మీద మరొకటి మేషర్ అన్న రోజు మీ అన్నయ్య అనుభవం ఇన్ని కొట్టేసాను. ఎప్పటికీ అది
0: దగ్గరగా ఉంటారండి ఇద్దరు చూడటానికి?
4: ఏంటి
0: చూడటానికి ఇద్దరు దగ్గరగా ఉంటారా? అక్కడ జరిగి ఉంటది పాపం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో
5: సార్, ఇందాక ఫోన్ కట్ అయిందండి, మళ్ళీ చేశానండి.
0: చెప్పండి చెప్పండి.
5: అదే, మునగపాక నుంచి నాగేశ్వరరావు అండి నా పేరు.
0: ఓకే.
5: అయితే మా ఫ్రెండ్ నా పెన్ను ఇదే తీస్తాడు అనేసి టీచర్ కి చెప్పాడండి. అప్పుడు అతను నమ్మి నా మీద ఊరిక ఫీల్ అయ్యి నన్ను కొట్టారండి. ఆ తర్వాత రెండు రోజులు పోయాక ఒరే నువ్వు నన్ను ఇరికించేవరా అలా ఎలా అని చెప్పేసి మా ఫ్రెండ్ తో అంతే మా ఫ్రెండ్ మళ్ళీ వెళ్ళి సార్ తీయలేదండి నేను అలా చెప్పానండి అంతే మళ్ళీ ఆడికి తగిలేయండి.
0: అవునండి అవునండి.
5: ఆ తొలిపల్లి నాకు తగిలి తర్వాత ఆడికి తగిలేయండి.
0: ఓకే ఓకే
5: ఓకే అండి.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమం మీ అందరి కోసం గంగోత్రి చిత్రం నుంచి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మరి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమంలో టాపిక్ అయితే వినేశారు కదా, చిన్నప్పుడు మీద స్కూల్లో చేయని పనికి టీచర్ చేత తిట్లు తిన్న సందర్భాన్ని నాతో పంచుకోమని, అది చిన్నగా చెప్పడం ట్రై చేయండి. ఎక్కువ అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని ఆలోచన ఇంకేం లేదు. మరి చూద్దాం నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు అనేది. హలో, నమస్తే అండి. బాగున్నాను, ఎవరు మాట్లాడుతున్నారు? విన్నారండి టాపిక్?
2: విన్నానండి. ఆర్ఆర్ నాగేశ్వరరావు చేసేటప్పుడు రెండోసారి చేస్తే అప్పుడు కాదు కట్ అయిపోయింది వాళ్ళని.
1: ఓకే,
2: అయితే నేను చిన్నప్పుడు నేను ఈ అబద్ధాలను ఈ తప్పు చేయను, కానీ మా ఫ్రెండ్ నేను ఆయనకి ఒకసారి లెక్కల బుక్ ఇవ్వలేదని ఆడు లెక్కలు సీకర్ను వచ్చేసాడని నేను చెప్పాను. చెప్పేసి వాళ్ళ సినిమా చెప్పాలి చిన్నారావు వాడి చదువు మీద శ్రద్ధ లేదంటే మా లెక్కల టీచర్ ఎలాంటి వాళ్ళంటే అమ్మ నా ఎలాంటి లేదబ్బా పిచ్చ పిచ్చగా కొట్టేసాడండి. కొట్టేసిన తర్వాత బయటకు వచ్చాడు క్లాస్ నుండి.
1: ఓకే,
2: ఎలా కొట్టాడు మాస్టర్ నన్ను ఎలా కొట్టాను నేను అలా కొట్టాను.
1: అలాగే కొట్టరే?
2: అలాగే కొట్టాను, ఎందుకంటే ఇది ఆ దెబ్బ ఎప్పటికీ గుర్తుంది అన్నమాట. కలిసి దెబ్బకి దెబ్బ తీస్తాను నేను. అబద్ధం ఆడలేదు కాబట్టి ఈ క్లాస్ ఎక్కడ వెళ్ళిపోయాను జాగ్రత్త పదవి వచ్చినా రాక.

0: మన క్లాస్కి వచ్చి లెక్చర్ లెక్క రావు.
1: అవునండి అవును.
0: కానీ నన్ను సీజ్ చేసాను అన్నమాట, నా కషాలా చూసుకోండి బయట, ఆ ఇంటికి వెళ్ళి చెప్పండి.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే సార్.
1: హలో,
2: నమస్కారం అండి.
1: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మంగళపాలెం నుండి కొండా సత్యనారాయణ మాట్లాడుతున్నాను సార్.
1: చాన్నాళ్ళకి ఎలా ఉన్నారు?
2: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారండి సార్?
1: నేను కూడా బాగున్నానండి.
2: ఓకే సార్,
1: మీరు విన్నారా టాపిక్?
2: వింటున్నా, విన్నాను సార్.
1: చెప్పండి.
2: అయితే మా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అండి, మా ఫ్రెండ్ ఒకరు పక్కవాడి సంచిలో పుస్తకాలు పెన్సిల్ అయి తీసేసి ఇంకొకరు సంచిలో పెట్టేస్తూ ఉండేవాడు అండి.
1: ఓకే
2: ఓకే. ఒకసారి నాకు అదే షాక్ తగిలిందండి, నా వాళ్ళు చేసిన పొరపాటుకి నేను మాస్టర్ చేత తిట్లు తినవలసి వచ్చింది సార్. అంతే అండి,
1: మీరు తినాల్సి వచ్చింది అనమాట.
2: అవునండి, నిజం తెలిసిందండి ఆ మాస్టర్ కి. ఆ తర్వాత వాడికి పడ్డానండి దారు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో
3: హలో,
1: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సార్ నమస్తే, సుబ్బసాయంత్ర.
1: ఎలా ఉన్నారండి?
3: చాలా బాగున్నాను సార్, ధన్యవాదాలు.
1: విన్నారా మరి టాపిక్ ఈరోజు?
3: సార్ అన్నారు సార్, అయితే అప్పట్లో మా చిన్నతన స్కూల్లో కొండతో వాటర్ పెట్టేస్తారు.
1: ఓకే.
3: అది అనస్పాటిగా పడిపడితే అప్పుడు టీచర్ డబ్బు ఇస్తారు. అది గుర్తుంది.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ సార్.
1: హలో,
4: గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు నుదల గొలబాబు అండి, గొలపాలెం అండి.
1: ఎలా ఉన్నారండి?
4: ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానండి.
1: మా టాపిక్ విన్నారా ఈరోజు?
4: విన్నానండి. చిన్నప్పుడు మా నాన్నగారు అనుగురు దెబ్బలు తిన్నా, మేస్తగారితో దెబ్బలు తిన్నా, నువ్వు మంచిపాడు అవుతావే తప్ప బుద్ధిమంతుడు అవుతావు తప్ప నువ్వు ఇదవ్వు, ఎందుకంటే నీ మంచి కోసం కొడతారు అనుగురు. అయితే ఒకసారి ఎప్పుడైనా మా ఇంటిగారు మా నాన్నగారి దగ్గర దెబ్బలు తినలేనప్పుడు అలానే టీచర్ గారు హోంవర్క్ ఇచ్చినా సరే చెయ్యలేదని చెప్పి టీచర్ గారితో దెబ్బలు తినాలని చెప్పి నేను ఆ పనిష్మెంట్ ఇచ్చుకున్నారో తీపెట్టుకున్నాను బుక్. ఎందుకంటే అదేరా దెబ్బలు తినేస్తావు చెయ్యలేదని చెప్పాడు హోంవర్క్ అంటే మేడం ఎలా మీతో దెబ్బలు తినాలని అనిపించుకున్నారు స్కూల్ అంతా నవ్వేవారు. పనిష్మెంట్ తీసుకున్నవాడిని హోంవర్క్ మళ్ళీ చీపెట్టుకోండి, ఇంకో చేశాను మీతో తినాలని చెప్పి అంత స్కూల్ అంతా నవ్విపోయండి. అదే సత్తారా బాబు,
1: ఇది కూడా చేయని పనే కదా, కరెక్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో
5: హలో,
1: గుడ్ ఈవినింగ్ గారు మాట్లాడుతున్నారు?
5: నమస్తే మాస్టర్ గారు.
1: నమస్తే
5: శ్రీరామ్, శ్రీరామ్ గారు.
1: విన్నారు ఈరోజు టాపిక్ అండి?
5: సార్
1: చెప్పండి.
5: చిన్న సార్ గుల్బాబు నేషనల్ అని టీచర్ ఉంది కదా సార్?
1: ఓకే.
5: ముందు నేలలో రాసి ఇసుక రాయించారు, తర్వాత స్టేట్ లో రాయించారు. మా కొడు పక్కన వాడు గోల్ చేస్తా నా మీద నాకు దయచేసాడు మన మాస్టర్. ఒక స్ట్రిక్ట్ ఉంది వాడు ఆ టీచర్. తప్పు చేశాడు, అదే ఆ తప్పు తెలుసుకుంటా నాకు ఇచ్చేసాడు.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
5: థ్యాంక్ యూ సార్.
1: కార్యక్రమం మీ అందరి కోసం ఒక చిన్న వాణిజ్య ప్రకటన తర్వాత వెంకీ చిత్ర నుంచి ఒక పాట వినేద్దాం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మరి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమంలో ఈరోజు టాపిక్ ఏంటంటే, చిన్నప్పుడు మీరు స్కూల్లో చేయని పనికి మన టీచర్ చేత తిట్లు తిన్న సందర్భాన్ని ఏదైనా ఉంటే నాతో పంచుకోగలరు. 0891 272 7244 లేదా 272 7288 అనే నెంబర్ డయల్ చేసి చూద్దామా. నెక్స్ట్ లాక్ ఈ కాలర్ ఎవరు అనేది. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?

0: విన్నారా ఈరోజు టాపిక్? చెప్పండి టాపిక్. టాపిక్ గురించి మాట్లాడదాం.
1: స్కూల్లో చిన్నప్పుడు నేను ఏం చేయకపోయినా పక్క వాళ్ళు ఎలాకైనా ఎలాకొట్టారు అలకొట్టారు అని చెప్పేవారమ్మా టీచర్కి.
0: అవునండి.
1: అలా తర్వాత సరదా నవ్వుకోవడం చేసుకోవడం.
0: అవునండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
1: మంచి భాష.
0: ఓకేనండి. హలో
2: హలో,
0: గుడ్ ఈవెనింగ్. ఎవరు మాట్లాడుతున్నారు
2: సార్? ఇష్ట గోదావరి చెన్నూరు, నా పేరు బాగుందండి.
0: విన్నారా టాపిక్? విన్నారు ఈరోజు
2: సార్? విన్నాను.
0: చెప్పండి
2: సార్. చిన్నప్పుడు నా రైటింగ్ అంత బాగాలేదు కాదు, దాని గురించి టీచర్లు కొంచెం యాత్ర స్లోగా రాయి అని చెప్పేవారు అన్నమాటండి. టాప్ ఉండాలని అనుకుంటాను, ఉద్యోగం అనుకుంటాను, అప్పుడు కూడా స్పీడ్ గా వచ్చి అనేసి చాలా రైటింగ్ బాగుండేది కదా మాకు. నేను స్లోగా రాయి బాగుంది, స్లోగా రాయి అందంగా రాయి అని నేర్పు రైటింగ్ అయితే నా పక్కన కూడా నేను రాసేట అంత అందంగా రాయలేదు అన్నమాటండి.
0: హలో,
3: నమస్తే.
0: నమస్కారం, మాట్లాడుతున్నారు?
3: నేను పందిరి చిన్నారావు అండి, చిలకపాలెం విలేజ్ అండి. హలో,
0: చెప్పండి చెప్పండి. విన్నాను.
3: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం విలేజ్ పొందు రోడ్ నుంచి మాట్లాడుతాను సార్.
0: విన్నారా టాపిక్ ఈరోజు?
3: టాపిక్ విన్నాను సార్. అది పడదంటే లేదండి, నాకు ఎక్కలు వచ్చాం కదండి, నా పక్క స్టూడెంట్ కి ఎక్కలు వచ్చేవి. నేను పాఠాలు గట్టా చక్కగా రాసేవాడు కానీ మరి లెక్కలు నేను బాగా వీకండి. మేష గారు లెక్కలు చదవమన్నారు, ఎక్కలు నాకు రావు. తప్పులు చదివి చూడండి, ఎక్కలు చదివితే ఆ పక్కన ఉన్నాడు వాడికి బాగా ఎక్కలు వచ్చినండి.
0: అవునండి.
3: ఒరే రామారావు, చిన్నారావు లెంపకాయ కొట్టరాయినోడు సారీ అనేవారు మేష గారు. తప్పు కదా, తప్పు లెక్క చెప్పలేకపోయాడు, నీ లెంపకాయ కొట్టాడు.
0: అవునండి.
3: నేను బాగా ఐటూ వాడు, చాలా పొట్టి ఎగిరి కొట్టాడు వాడు, జాండానికి ఎగిరి ఎత్తి ఎగిరి కొట్టాడు. అలాగే ఎగరపోతే నేను అందేవాడిని కాదు ఆడికి, అంత కొట్టేవాడు నేను అంత పడవు. అది లైఫ్ లో ఉండిపోయింది సార్ నాకు. స్టూడెంట్ కొట్టాడని బాధ కాదు, అది ఒక రకమైన గుర్తింపు ఉండిపోయింది నాకు.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ. వెల్,
0: హలో.
4: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? విన్నారా టాపిక్?
4: విన్నాను సార్, విన్నాను సార్. నేను మా అమ్మవారు 5వ తరగతి చదివేటప్పుడు మా ఒక ఫ్రెండ్ ఉండేవాడు మా ఊరు మా ఇంటి పక్కనే, వాడు నేను బాగా స్నేహంగా ఉండేవాడు. వాడు ఏం చేశాడు, మా స్కూల్లో నేను ఇంకొకడు జోబిలో 10 పైసలు తీసేసాడు అని. 10 పైసలు అంటే ఆ రోజుల్లో మహాగాను, ఈ రోజు ఏం కాదు కానీ. అయితే వాడు ఏం చేశాడు, మాస్టర్ సార్ చెప్పేశాడు, మీరు తీసాడని నాకు తెలుసు ఆడికి తెలుసు. పక్కడు ఏం చేశాడంటే, లేదు నీడే తీసాడని నా మీద పెట్టాడు సార్. నా మీద పెట్టేటప్పటికి మా మాస్టర్ గారు చాలా గట్టిగా కొట్టారు. చాలా గట్టిగా కొట్టిన తర్వాత ఈ వార్త మా నాన్న దగ్గర తెలిసిపోయింది. మా నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న ఇంకా 4 ఐదు తీసేసాడు ఎగస్ట. ఏమంటే ఆయనకి దొంగతనం కానీ అబద్ధం ఉంటే ఆయనకి ఇచ్చేది కాదు మా నాన్నగారికి ప్రాణం. నేనంటే ఆయనకి ప్రాణం కూడా. అయితే వాడు దగ్గరే ఉన్నాడండి, ఉన్న తర్వాత నాన్నగారు నేనే తీసేందుకు తాతయ్య గారు అని చెప్పాలి కదా వాడు.
0: అప్పుడు
4: నవ్వుతున్నాడు. నవ్విన తర్వాత మళ్ళీ వాడు ఇంటికి వెళ్ళిపోయి ఈ లోపల మా నాన్నగారు కొట్టడం పూర్తి అయిపోయింది. తెలుసుకుంటూ ఒక మామూలు కూర్చున్నాను, నాన్న ఎంచుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మ నేనే తీసాను 10 రూపాయలున్నా 10 పైసలున్నా, నేను అప్పటికన్నా వాడిని కొడిసేడు, వాళ్ళ నాన్న శుభ్రం కొడిసాడు, మాస్టర్ కొడిసాడని వాడు వెళ్ళి వాళ్ళంతా చెప్తే వాళ్ళ అమ్మ వచ్చి మా నాన్నగారితో చెప్పిందంట, ఇవ్వండి మీ అబ్బాయి తీసేదట, మా అబ్బాయి తీసేదట, పాపం అక్కడ మాస్టర్ కొడిసేదట, ఇక్కడ మీరు కొడిసేదట అని పాపం ఆయన ఆ అమ్మ చెప్పినా సరే కానీ నాన్న ఇంటికి వచ్చి ఏడ్చి, నాయన జీవితం పోయినా నువ్వు చచ్చిపోతాను అన్న టైం అయినా సరే కానీ ఒక్క దగ్గర 10 పైసలు కలిపేదా రో పైసా దొంగతనం చేయకూడదు, దొంగను ఒక ముద్ర పదిలి అనుకో, ఇంకా జీవితంలో నేను వదలడా ముద్ర. నాన్నగారు అలా చెప్పారు సార్. అబద్ధ సమయాన్ని బట్టి అబద్ధ పరుచుకొని దొంగతనం అనే దొంగవాడు అనే ముద్ర పడిందంటే జీవితంలో నేను వదలతాది కాబట్టి నాకు దొంగతనం చేస్తుంటది కదంటే అప్పుడు పట్టుకొని ఏడిచి అప్పుడు మరి ఏ కొన్ని తీసుకొచ్చి ఇచ్చాడు నాకు మా నాన్నగారు. అది ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు 50 సంవత్సరాలు సుమారు అయిపోయింది, 50 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా వాడుతుంది నేను
5: మాట్లాడినా,
4: కానీ ఇప్పుడు కనపడినా సరే కానీ ఇప్పటికీ కూడా వాడుతుంది నేను మాట్లాడినా. అది నా యొక్క మనసులో ఘాటుగా స్థిరపడిపోయింది సార్ ఆ డైలాగ్. మా బంధువులు కొంతమంది నేను అబద్ధం మాట్లాడినా అంటూ ఉంటారు, కానీ అది భగవంతుడు అంటే నేను బాధపడాలి, కానీ మానవుడు అన్నా నేను బాధపడకూడదు అని ఉద్దేశంతో అలాగ ఉంటా ఉంటాను.
5: ఓకే ఓకేనండి. హలో
6: హలో
5: హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
6: వరలక్ష్మి అండి, సీతం దార.
5: విన్నారా టాపిక్?
6: మా స్కూల్ అండి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అండి ఇంకొక అబ్బాయి చూశారు, నేను ఎగ్జామ్స్ రాసిస్తానని నన్ను కొట్టేశారండి.
5: తను చూసి రాస్తుంటే మిమ్మల్ని కొట్టారనమాట?
6: తను చూసి రాస్తే నన్ను కొట్టారండి. తర్వాత మేము ఇంకొక అబ్బాయిని తను వెనకాల నుండి అబ్బాయి చూసారు, ఈ అమ్మాయి కాదని చెప్పారు.
5: అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. హలో
7: హలో వస్త గారు, బాగున్నారా?
5: నమస్తే, బాగున్నాను. ఇంతకెవరు మాట్లాడుతున్నారు? విన్నారా ఈరోజు టాపిక్? చెప్పండి.
7: అప్పటి నుంచి చెప్పండి.
5: ఎప్పటి నుంచి?
7: మీరు ఆ టాపిక్ ఇచ్చిన కానీ
5: నవ్వుతూనే ఉన్నారనమాట.
7: నవ్వుతున్నప్పుడు కాలు కలిసింది కదా.
5: మరి మమ్మల్ని కూడా నవ్వించండి అయితే.
7: ఇప్పుడు మా బడిలోను ఒక అమ్మగారు ఉండేవాళ్ళు
5: మాకు,
7: ముగ్గురికి పలకలిసిన తర్వాత వాళ్ళు రచించేవాళ్ళు. ఆ అమ్మకు కొంచెం మా ఇంటి అక్షట్ ఉంటే వాళ్ళ ఆయన కూడా మా పెద్ద మాస్టర్ ఆయన చూసుకుంటే ఆ వరకు. ఈ అమ్మ ఏమో ఏం చేసేది, వాళ్ళు రాసిన వాళ్ళు రాయలేని వాళ్ళు కూడా ఒక అరగంట చేపించి వర్షం వడ్డించేసేదండి. వడ్డించేస్తే ఇంకా ఆ ఎమ్మెల్యే వచ్చిన వాడు అలా మేము భయపడిపోయేవాళ్ళం
5: కదా. వడ్డించడం అంటే మా తెలుగులో చెప్పండి,
7: జిత్తాడు కూడా పడిపోయి వడేసేదండి.
5: అలా చెప్పేసండి.
7: వడితే మాకు అలవాటు అయిపోయింది, ఇంకా రాసిన ఒకటి రాయపోయిన ఒకటి అని చెప్పేసి మంట వేసుకుని కూర్చోని అలా ఉంటే ఆ అమ్మ మాత్రం వడేసేది మమ్మల్ని.
5: ఎప్పుడంతే అవునండి అవునండి,
7: ఇంకెప్పుడు అలా చేసేది అమ్మ.
5: ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
7: థ్యాంక్ యూ అండి.
5: హలో
8: హలో,
5: నమస్కారం, మాట్లాడుతున్నారు?
8: నమ్మకూరి రాణాజు గారు, అల్లరి వాసు గారు.
5: చెప్పండి.
8: చెప్తానండి, నా పేరు అగ్రహ శ్రీనాథ్ అండి. అమ్మవారి మీదండి, మీరు వస్తే మాకు పరమానందం ఆనందం గజగోవిందం అన్ని గుర్తుకొచ్చేస్తాయండి. మరి ఇవాళ ఏదో ఇచ్చినట్టు మంచి టాపిక్ ఇదే స్కూల్ గురించి.
5: అవునండి, టాపిక్ ఏంటంటే మీరు స్కూల్లో చిన్నప్పుడు స్కూల్లో చేయని పనికి ఎప్పుడైనా తిట్లు తిన్నారనుకోండి, తిన్న సందర్భాన్ని నాతో పంచుకోమని. హలో, మన కార్యక్రమంలో ఒక చిన్న వాణిజ్య ప్రకటన తర్వాత హాయ్ చిత్రం నుంచి ఒక పాట వింటారు.
9: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మరి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమంలో ఈరోజు మరి టాపిక్ విన్నారు కదా, చిన్నప్పుడు స్కూల్లో మీరు చేయని పనికి మీరు టీచర్ చేత తిన్న తిట్లు ఏమైనా ఉన్నట్టయితే నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు రెండు నెంబర్లు ఇచ్చాను కదా, 0891272724 లేదా 2727288 అనే నెంబర్కి డయల్ చేసి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ ఏంటనేది టాపిక్ చెప్తున్నాను, చిన్నప్పుడు స్కూల్లో చేయని పనికి మీరు టీచర్ చేత తిన్న తిట్లు కోసం. హలో,
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సీనియర్ అంటే సార్ పెద్దగదిరి.
0: ఎలా ఉన్నారండి?
1: సార్ వాసి గారు బాగున్నారా?
0: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగుంది సార్, చాలా రోజులకి.
0: చాలా రోజులకి ఏమనండి, టాపిక్ విన్నారా మరి ఈరోజు?
1: విన్నాను సార్.
0: చెప్పండి.
1: అదే హోంవర్క్ అయిపోతే ఇక్కడ తిట్లు తిన్నారు సార్.
0: తినేసారా? ఓకే ఓకే అండి.
1: ఓకే థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ సో మచ్. మరి మీ మొబైల్ నెంబర్ నుంచి 0891272724 లేదా 2727288 అనే నెంబర్ డయల్ చేయండి. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
2: హలో,
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం సార్, శుభ సాయంత్రం.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు మోనిగర్ మల్లికార్జునరావు, రాజమండ్రి సార్.
0: ఓకే, టాపిక్ విన్నారు ఈరోజు?
2: చెప్పండి సార్.
0: ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మన టీచర్స్ డే సందర్భంగా
2: నాకు వచ్చిన ఉపాధ్యాయులందరికీ మరియు ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్.
0: తప్పకుండా మన అందరి నుంచి చెప్పుకుందాం టీచర్లందరికీ కూడా. ఈరోజు టాపిక్ ఏంటంటే, చిన్నప్పుడు మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీరు చేయని పనికి ఏదైనా టీచర్ చేతి తిట్లు తినడం జరిగిందా?
2: జరిగింది సార్. నేను 8th క్లాస్ చదువుతున్నాను సార్.
0: ఓకే.
2: ఆ రోజుల్లో ఎంఎస్ఎన్ చాటి చేసిన కాకినాడ మా అమ్మగారి ఊళ్ళో ఉన్నప్పుడు అక్కడ చాటి చదువుతున్నాను, ఎంఎస్ఎన్ చాటి చదువుకుంటున్నాను.
0: అవునండి.
2: క్లాస్ లో కొత్త మాట, మధ్యాహ్నం వేళ అక్కడే ఉన్నా, మధ్యాహ్నం ముందుగా వెళ్ళిపోయి కూర్చున్నాను.
0: అవునండి.
2: అంటే నాకేమో అప్పుడు కొత్తగా ర్యాలింగ్ వెంకటరామయ్య

0: శాలంగి సినిమాల పాట ఓ సుందరిని వంటి దివ్యేశ్వర బొమ్మల పాట ఒకటి ఉందండి.
1: అవునండి అవును.
0: అది సరదాగా ఉండేది, పాడకుండా ఉండేవాడిని. అంటే మధ్యాహ్నం ఇంకా ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవ్వలేదు, క్లాస్కి ఎవరు రాలేదు అని చెప్పేసి కాసేపు ముందుగా కాసేపు హాల్లోకి వచ్చి మళ్ళీ పాట పాడుతున్నాడు ఓ సుందరిని వంటి దివ్యేశ్వర బొమ్మ అని. పాట పాట అయిపోయిందండి, ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, మేడం గారు వచ్చారు. ఎవర్రా పాట పాడింది అని చెప్పేసి అడిగారు. నేనండి అన్నా. అంటే వాడు నాన్ సెన్స్ ఇవ్వరు అని చెప్పనేసి ఇలా చేసి కొంచెం మంది నుంచి ఒక దెబ్బేశారండి. ఇంతకీ సార్ వస్తారంటే ఎన్ఎస్ రెడ్డి గారి పేరు సుందరి గారు ఆవిడ పేరు, అది నాకు తెలియదు. అది తెలియక నేను ఏదో పాట పాడడం వల్ల ఫస్ట్ లో ఆవిడ ఆవిడ మిస్సెన్సర్ చేస్తుంది ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ ఆవిడే బాధపడి అరే అవసరంగా కొట్టాను, నీకు తెలియదు కదా కొత్త వాడే కదా అని చెప్పి చెప్పింది. అలాగే ఒక సంఘటన జీవితంలో ఉండిపోయింది సార్.
1: ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్
0: నమస్కారం సార్.
1: ఓకేనండి. మరి ఇలాంటి గుర్తులు మీ హిస్టరీలు కూడా ఉన్నట్టయితే మీ మొబైల్ నెంబర్ నుంచి 0891272724 లేదా 272728 నెంబర్కి డైల్ చేయండి. మన సరదాగా కాసేపు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి నెక్స్ట్ లక్కీ కాలర్. హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, విన్నారా టాపిక్ మరి ఈరోజు?
2: ఈ రోజు టాపిక్ కింద సార్, ఇదే ఫస్ట్ టైం సార్ నేను కాల్ చేయడం.
1: ఓహో, నాతో మాట్లాడడానికి అయి ఉంటుంది.
2: మిమ్మల్ని కలిసాను సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది
1: సార్. ఓ సూపర్, థ్యాంక్ యూ.
2: నేను ఆల్మోస్ట్ ఉన్న 5 మంత్స్ 5 నెలల నుంచి నేను ఇంటర్నల్ సార్ ఇది అర్థం
1: వింటూ ఉండండి. మన ప్రసారాల్లో చాలా ఇన్ఫర్మేషన్, అదే మనకి మెసేజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మన ప్రసారాల నేట్లో కూడా.
2: అవును సార్, అంతకుముందు నాకు తెలియదు సార్, ఒక 5 నెలల నుంచి తెలిసి నేను
1: చిన్నప్పుడు స్కూల్లో మీరు చేయని పనికి ఏమైనా తిట్లు తిన్నారా టీచర్ చేత?
2: చిన్న సంఘటన ఉంది సార్.
1: ఓకే చెప్పండి.
2: ఫస్ట్ నేను ఇంటర్వెల్ టైం ఈవినింగ్ మధ్యాహ్నం ఇంటర్వెల్ టైం సార్ 2 పీరియడ్స్ అయిపోయిన తర్వాత సార్ ఆ టైంకి నేను బయటికి వచ్చి వాటర్ తాగేసి లోనికి వెళ్ళిపోయాను సార్. ఆ టైంలో మా పక్కన ఒక ముసలతను ఒక ముసలైన ఒక సైకిల్ మీద జాంకాయలు ఒక బుట్టలో పెట్టుకుని అడ్డుగా వచ్చి అక్కడ అమ్మేవారు సార్. అవి తీసుకుంటాయని అవి కొనుక్కుంటాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి అవి కొనుక్కొని అవి తింటుంటే సార్ ఏసీలోగా మా సార్ వచ్చి మమ్మల్ని పిలిచారు సార్. పిలిచిన తర్వాత మేము లాంగ్కి వెళ్ళిపోయాం. లాంగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని సాయంత్రం స్కూల్ వెళ్ళే టైంలో ఇది ఏంటంటే సార్ ఇది డ్రిల్ జరుగుతుంది సార్, డ్రిల్ పీరియడ్. ఆ టైంలోని మమ్మల్ని పిలిచి సార్ నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అక్కడ జాంకి వెళ్ళి అక్కడ ఉంటున్నావు అని అన్నారు. అంతే సార్, ఒక్క డెబ్ ఇచ్చారు సార్ ఈ మీద. అప్పటి నుంచి లైఫ్ లో మళ్ళీ ఇంకేం చేయలేదు సార్, అటు నుంచి అది అలా ఉండిపోయింది సార్.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్
2: ఫస్ట్
1: టైం చేసాం సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. వింటూ ఉండండి, చాలా మెసేజ్ అయితే మీకు ఉంటుంది తెలుస్తుంది
2: సార్. వన్ రిక్వెస్ట్ సార్
1: చెప్పండి
2: సార్, మేము ఇప్పుడు పాట వాళ్ళే కాల్ చేస్తున్నాం సార్, మాలాంటి కొత్త వాళ్ళకి కూడా ఏదైనా అవకాశం ఇచ్చింది సార్.
1: వస్తుంది అంటే చెప్పలేం కదా, ఎవరు కాల్ చేస్తారు అందరూ మాట్లాడని ఆలోచన ఉంటది కదా, అందుకని.
2: నేను జస్ట్ ఒక 5 మంత్స్ నుంచి కూడా నేను వింటున్నాను, చేసిన వాళ్ళే మళ్ళీ కాల్ చేస్తున్నారు సార్, వాళ్ళే మాట్లాడుతున్నారు ప్రతి రోజు కూడా వాళ్ళే.
1: మీరు కూడా ట్రై చేయండి, అప్పుడప్పుడు అవకాశం దొరుకుతుంది. ఓకేనా?
2: ఓకే సార్.
1: ఓకే, థ్యాంక్ యూ
2: సార్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మరి కార్యక్రమం నెక్స్ట్ లెక్ ఇక్కడ చూద్దాం. హలో
1: హలో వాసుజీ, లారెన్స్ ఫర్వర్డ్.
0: గుడ్ ఈవెనింగ్ అండి, విన్నారా ఈరోజు టాపిక్?
1: విన్నాను సార్.
0: చెప్పండి.
1: నేను చదువుకునే తప్పుడు టీచర్ కుటేశ్వర్ సార్ తప్పు
0: చేసి
1: ఒకసారి అయితే నేను తప్పు చేయని దానికి దెబ్బలు కూడా తిన్నాను. మా 8 గంటలకండి స్కూల్ మా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు.
0: ఓకే.
1: టీచర్ టిఫిన్ పంపించారు ఇద్దరిని, నాతో పాటు ఇంకోని.
0: అవునండి.
1: ఆ టిఫిన్ తెచ్చేటప్పుడు వాడు కింద పడిచేసాడు, కొద్దిగా మట్టి అవుతుంది కదా పైన రేపర్ కి. వాడు ఏం చేశాడు, నేనే పడిచేసినట్టుగా టీచర్ కి చెప్తే టీచర్
0: బాధ. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సార్.
0: హలో హలో
2: హలో సార్,
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అండి, నా పేరు రాజేశ్వరి అండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: చీరందర్ అండి.
0: విన్నారా ఈరోజు టాపిక్?
2: విన్నాను.
0: చెప్పండి.
2: అదే సార్, చిన్నప్పుడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అది గుర్తే రాదు. నా పేరు రాజేశ్వరి, నా ఫ్రెండ్ పేరు కూడా రాజేశ్వరి సార్.
0: ఓకే.
2: ఏంటి పలకి మీద వేసి హోంవర్క్ టీచర్స్ గారు రాసి మార్నింగ్ పంపించండి అమ్మని చెప్పారు సార్. ఇద్దరు రెండు పలకలు దంతు దంతేసి పెట్టాం సార్. ఆవిడ రాజశ్రీ ఏమేసి అక్షరం వేసి తిరగలేదు సార్. తిరగలేదు సార్.

0: నేనే ఉంచి టీచర్స్ నన్ను పిలిచి స్టిక్ తో చేతితో కొట్టిస్తారు సార్.
1: అంటే వెనక ముందు ఏం లేదండి, అంటే ఇనిషియల్ అటువంటిది ఏం రాయలేదా?
0: వెనక ముందంటే నాది అప్పుడులో ఆపిల్ పలక సార్ నాది.
1: ఓకే.
0: ఆవిడది సేప్ పలక. అప్పుడు ఆవిడ వచ్చి, మేడం మనం ఇది నా పలక సార్ అని చెప్పింది సార్. చెప్పాక సార్ పాలు ఫస్ట్ టైం సార్ నాకు.
1: ఓకే ఓకే. అప్డౌట్ చేస్తుండండి, మాతో మాట్లాడుతుండండి అప్పుడప్పుడు.
0: చేస్తాం, ఇదే ఫస్ట్ టైం. మాది యాక్చువల్లీ బొబ్లీ సార్ మాది.
1: ఓకే.
0: బొబ్లీ దగ్గర విలేజ్ రాముడు వలస.
1: ఓకే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో
2: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ మాట్లాడుతున్నాను.
1: వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. హలో, నేను గుర్తుపట్టాను మిమ్మల్ని.
2: థ్యాంక్ యూ సార్.
1: చెప్పండి.
2: అయితే 7th క్లాస్ చదువుతున్నాను సార్.
1: ఓకే.
2: టేబుల్ కింద వచ్చి, అంటే మరి తెలుసు కదా, చిన్న పడపకాయలు ఉంటాయన్నమాట ఒక డొక్కులోని.
1: అవునండి.
2: దాంట్లో పిస్టల్ లో పెయిన్ తీసి పేల్స్తాం అనమాట. అలాంటివి ఇంచుమించు ఒక 5-6 సాత్ తాలూకా కూర్చొని టేబుల్ కింద ఇంకొక ఆయన పెట్టారు సార్.
1: అవునండి.
2: చిన్నది అది పెడితే ఫస్ట్ పీరియడ్ లో వచ్చేసారి ఆయన పర్లేదు, ఆయన ఇలా కామెడీలో ఉంటారు ఆయన.
1: అవునండి.
2: ఆ రోజు ఆ పీరియడ్ లో ఆయన రాక వేరే సార్ వచ్చారు. ఆయన చాలా సీరియస్ అనమాట. ఆయన టేబుల్ ఇలా లాగేసరికి ఫెయిల్ అయ్యనమాట అది. అదేమంటే ఇంకొక అబ్బాయి నానే తోస్తుంది అనమాట సార్. ఈయన పెట్టారు అది. యాక్చువల్లీ పెట్టింది నేను కాదు,
1: అయ్యో
2: ఇంకొక ఆయన. దాని మీద నాకు పట్టలేదు కానీ మరి తిట్టారు అనమాట, ఏరా ఇలా చేసావని. సార్ నేను చేయలేదు సార్ అంటే నమ్మరా ఆయన. అలాగే ఆ రకంగా రెండు సుప్రభాతాలు కాశాను సార్. కాకపోతే పట్టలేదు నాకు.
1: అవునండి.
2: అది
1: థ్యాంక్ యూ సో మచ్. మనం ఏ మొబైల్ నెంబర్ నుంచి 0897272744 లేదా 2727288 అనే నెంబర్ డైల్ చేయండి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం. నెక్స్ట్ లెక్కి కోలర్. హలో. ఓకే, చూద్దాం మన నెక్స్ట్ లెక్కి కోలర్ ఎవరనేది. హలో. చెప్పండి.
3: నా పేరు అగ్రహ తినదండి. ఏంటంటే స్కూల్ గురించి అడిగారు కదా మీరు.
1: అవునండి.
3: అది ఏంటంటే మరి కొన్ని విషయాలు నాకు జరిగిందండి. మీరు ఏ విషయం అడిగారో ఒకసారి చెప్పండి.
1: చిన్నప్పుడు మీరు చేయని పనికి ఎక్కడైనా తిట్లు తిన్న సందర్భం ఏమైనా ఉందా టీచర్ చేత?
3: టిఫినా?
1: తిట్లు
3: అయితే బోర్డు కావాలండి స్కూల్లోనే.
1: ఎక్కువ కాకుండా ఒకటి చెప్పేసండి అయితే.
3: అదే వర్క్ చేయకపోయినా లెక్కలేదైనా పొరపాటు జరిగినా జరిగేది. మన మా స్కూల్ దెబ్బలు పడి తిట్లు తిట్టేవారు రెండు మా టీచర్ గారు. మమ్మగారు వచ్చాక కంప్లైంట్ చేసేవారు ఇలాగానే, చూడండి మీ అబ్బాయి వర్క్ చేయలేదని చెప్పిందంటే మా అమ్మగారు కూడా ఇంటికి వచ్చాక కొంచెం గెచ్చేవారు. మరి సంగీతం విషయంలో కూడా కొంచెం అలాగే జరిగిందండి నాకు. మామూలు శాస్త్రీయ సంగీతం వేసాను. అంటే సరిగ్గా ఆవిడకి వర్క్ అప్ చెప్పపోతే అలాగా కొంచెం ఇదైంది. కొట్టలేదు ఆవిడ, కానీ మా ఆవిడ కూడా కొంచెం గెచ్చలేడు, ఆవిడ కొంచెం దెబ్బలేదు.
1: ఆవిడ
3: సత్యభామ గారు, నీరు పేరు రేవతి గారు అండి.
1: హలో హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? టాపిక్ విన్నారా?
4: సూపర్ గా విన్నానండి.
1: చెప్పండి.
4: ముందుగా టీచర్ శుభాకాంక్షలు చెప్తున్నాను సార్.
1: ఓకే.
4: అయితే నా చిన్నప్పుడు అండి.
1: ఓకే, లైన్ అంత బిజీగా ఉందన్నమాట. మరి నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాం.

0: మరి మీ మొబైల్ నెంబర్ నుంచి 08912727244 లేదా 2727288 అనే నెంబర్ డైల్ చేయండి. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
1: హలో,
0: హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతున్నాను.
0: ఒక టాపిక్ విన్నారా ఈరోజు?
1: టాపిక్ విన్నామండి.
0: చెప్పండి.
1: అయితే నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా దాంట్లో ఒక డోల్ చేసే వాడు ఉన్నాడు, వాడి పేరు

0: సో ఈలోపు బెంచ్ మీద ఇద్దరు లేస్తా అరుస్తా వాళ్ళని ఎవరు గమనించకపోయేసరికి ఎవరు ఇలా చేసిందని అడిగితే ఎవరు చెప్పలేదు సమాధానం. దానికి అందరినీ కొడతానని చెప్పేసి అందరినీ రెండు మూడు దెబ్బలేసేయండి.
1: అయ్యో,
0: వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. తర్వాత వాడు చెప్పాడు నేనే చేసిందని. కొట్టిన తర్వాత
1: ముందు చెప్పలేదండి?
0: చెప్పాడు
1: ముందు చెప్పలేదా?
0: ముందు చెప్పాడు. ఎందుకంటే
1: అవన్నీ ఒకరికి పడతాయి.
0: నాకు మండింది అప్పుడు.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే అండి.
1: హలో హలో, గుడ్ ఈవెనింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మీకు వాయిస్ రావట్లేదు, సిగ్నల్ సరిగా లేనట్టుంది. హలో, మరి మీ మొబైల్ నెంబర్ నుంచి 08912727244 లేదా 27272888 అనే నెంబర్ డయల్ చేయండి. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో హలో హలో, హలో, ఏమైంది? ఏదో అయ్యే ఉంటుంది. మరి మీరు కూడా సిగ్నల్ ఉన్న ప్లేస్ కోసం మాట్లాడేశారనుకోండి, నాతో మాట్లాడేసి మీరు మీ మొబైల్ నెంబర్ నుంచి 08912727244 లేదా 27272888 అనే నెంబర్ డయల్ చేసి, చిన్నప్పుడు మీరు స్కూల్లో మీరు చేయని పనికి టీచర్ చేత ఏదైనా తిట్లు తిన్న సందర్భం ఏమైనా ఉన్నట్టయితే షేర్ చేసుకోవచ్చు. హలో హలో, గుడ్ ఈవెనింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, కార్యక్రమంలో లాస్ట్ లక్కీ కలర్ ఎవరో చూసేద్దాం. మరి

0: హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, ఎవరు? టాపిక్ విన్నారా? చెప్పండి.
1: మా సార్ చిన్నప్పుడు నా దగ్గర మిషన్ ఉంది,
0: ఓకే,
1: బయటపడి వేరే వాళ్ళు తప్పు చేసిన నేను చేయలేదని చెప్పేసేవాళ్ళు. థ్యాంక్ యూ.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: టాపిక్ విన్నారా ఈరోజు?
2: విన్నాను.
0: శుభాకాంక్షలు మీకు కూడా.
2: నాకైతే చిన్నప్పుడు అంటే ఇప్పుడు డబ్బులు గట్ట పడలేదు టీచర్స్, ఎప్పుడు నేను ఫేవరెట్ స్టూడెంట్ ని టీచర్స్ కి, అలాగే అయిపోయింది చిన్నప్పుడు బాల్యం అంతాను. చెప్దామని చేశాను.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇదన్నమాట ఈ రోజు మన టీచర్స్ డే సందర్భంగా మనం తిన్న చిన్నప్పుడు ఆ చిన్ననాటి తిట్లన్నీ ఒకసారి గుర్తు చేసేసాను అందరి చేత. మరి సమయం ఇంకా లేదు కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన ఇక్కడికి ఇలా కంప్లీట్ చేసుకుందాం మన సరదాగా కాసేపు కార్యక్రమాన్ని.

మరి ఈనాటి మన యువని యువజనుల కార్యక్రమంలో స్పెషల్ ఈరోజు టీచర్స్ డే సందర్భంగా సాధారణంగా మన ఈ టీచర్స్ డే అనేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినంగా మనం ఈరోజు ఈరోజున టీచర్స్ డే జరుపుకుంటాం అన్నమాట. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1988 ఆయన జన్మించడం జరిగింది. భారతదేశానికి చెందిన ప్రముఖ తత్వవేత్త కూడా ఆయన, ఉపాధ్యాయుడు, రచయిత మరియు రాజకీయవేత్త కూడా. ఆయన భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా, మొదటి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించడం కూడా జరిగింది. జన్మించడం జరిగింది సెప్టెంబర్ 5, 1988. మరి ఈయన జన్మస్థలం తిరుత్తని, అప్పటి మద్రాసి ప్రెసిడెన్సీ అన్నమాట. ఇక ఈయన తత్వవేత్త, ఉపాధ్యాయుడు, రచయిత, రాజకీయవేత్త కూడా. భారత రాష్ట్రపతిగా సేవలందించడం జరిగింది 1962 నుంచి 1967 వరకు. అలాగే భారత ఉపరాష్ట్రపతిగా 1952 నుంచి 1962 వరకు కూడా సేవలు అందించడం జరిగింది. ఇక భారతరత్న గెలుచుకోవడం జరిగింది 1954లో. ఆయన అధిరోహించడం జరిగింది 1954 సంవత్సరంలో. ఇక మన సర్వేపల్లి రాధాకృష్ణ కోసం తెలుసుకునే మరికొన్ని వివరాలతో పాటు మీ అందరి కోసం కార్యక్రమంలో

ఇక ఈనాటి మన యువవాణి కార్యక్రమంలో సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం, అంటే మనసు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం. ఆయన గొప్ప విద్యావేత్త కావడంతో ఆయన జన్మదినాన్ని భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఒక సందర్భంలో అయినట్టయితే ఆయన విద్యార్థులతో తన జన్మదినాన్ని జరుపుకోవాలని కోరినప్పుడు, తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవడం కంటే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే సంతోషిస్తాను అనే భావాన్ని వ్యక్తం చేయడం జరిగిందట. ఇక అప్పటి నుంచి కూడా సెప్టెంబర్ 5 టీచర్స్ డే జరుపుకుంటున్నారని చెప్పి సాంప్రదాయంగా ఏర్పడింది. ఇక ఆయన విద్యను కేవలం పుస్తకాల జ్ఞానంగా కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించే సాధనంగా భావిస్తూ ఉంటారు అందరు కూడా. ఇక అందుకే ఆయన జీవితం నేటి విద్యార్థులకు యువతకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుడు విద్యార్థి అనుబంధం, గౌరవం, నమ్మకం, స్నేహపూర్వక మార్గదర్శకత్వం మీద ఉండాలని, గురువు విద్యార్థికి భయాన్ని కలిగించే వ్యక్తిగా కాకుండా తప్పు చేసినప్పుడు సరిదిద్ది మంచి మార్గం చూపించే మార్గదర్శిగా ఉండాలని ఆయన ఎప్పుడు చెప్తుండేవారట.

ఇక మన ఈరోజు యువవాణి కార్యక్రమంలో టీచర్స్ స్పెషల్గా కార్యక్రమం చూస్తున్నాం అంటున్నాం. ఇక గురువు విద్యార్థి అనుబంధం ఎలా ఉంటే బాగుంటుంది? ఇక గౌరవం, విద్యార్థి గురువును గౌరవించాలి. గురువు కూడా విద్యార్థి అభిప్రాయాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవిస్తూ ఉంటారనమాట. ఇక నమ్మకం పరంగా వచ్చినట్టయితే విద్యార్థి తన చదువు లేదా భవిష్యత్తు గురించి సందేహాలను గురువుతో స్వేచ్ఛగా పంచుకోవాలన్నమాట. ఇక స్నేహపూర్వక వాతావరణం అయినట్టయితే భయంతో కాకుండా ఆసక్తితో ప్రశ్నలు అడిగే వాతావరణం అయితే ఉండాలి మన గురు శిష్యుల మధ్య అన్నమాట.

మరి అలానే ఈరోజు మన యువని కార్యక్రమంలో మార్గదర్శకత్వం. గురువు కేవలం పాఠాలు చెప్పకుండా విద్యార్థి తన ప్రతిభను గుర్తించి సరైన దిశలో ఎదగటానికి సహాయం చేస్తూ ఉంటారన్నమాట. క్రమశిక్షణ వైపు వచ్చినట్టయితే ప్రేమతో పాటు అవసరమైన క్రమశిక్షణ కూడా గురువే నేర్పించాలి. ఇక ప్రోత్సాహం, విద్యార్థి చేసిన చిన్న ప్రయత్నాన్ని కూడా గుర్తించి మరింత ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ ఉండాలి గురు శిష్యుల మధ్యన అనుబంధం. సమానత్వం, అందరూ విద్యార్థులను ఎలాంటి పక్షపాతం లేకుండా సమానంగా చూసే వారే నిర్మణి గురువు అంటూ ఉంటారు. ఇక ఒక మాటలో చెప్పాలంటే గురువు విద్యార్థికి కేవలం పాఠాలు నేర్పేవారే కాదు, జీవితంలో సరైన దారిని చూపించే మార్గదర్శిని చెప్పుకోవచ్చు. విద్యార్థి గురువును కేవలం ఉపాధ్యాయుడిగే కాకుండా తన అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిగా కూడా గౌరవిస్తూ ఉండాలి.

ఇక 2026 అంటే ఈ సంవత్సరానికి గాను ప్రతి సంవత్సరం మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కదా జాతీయ స్థాయిలో. మరి ఈ సంవత్సరానికి గాను అంటే 2026 సంవత్సరానికి గాను సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి కౌలూరి రాజేష్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. ఉపాధ్యాయుని పేరు కౌలూరి రాజేష్. ఇక పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ చినమల్లుపేట విజయనగరం జిల్లా అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది సెప్టెంబర్ 5, 2026 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లోని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద ఈ పురస్కారం అందజేయబడుతుంది. ఇక విశేషమైన బోధనా పద్ధతులు మరియు పాఠశాల అభివృద్ధిలో ఆయన చేసిన ప్రతిభను గుర్తించి కేంద్ర విద్యాశాఖ ఈ జాతీయ అవార్డును ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక విద్యా బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా కృత్రిమ మేధస్సు అంటే మనం ఇంగ్లీష్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉంటాం కదా, వాటిని ఉపయోగించి 2200 పాఠశాలల్లోని విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యా నైపుణ్యాలు లక్ష్యాలను సాధించడంలో ఆయన అద్భుతమైన కృషి చేయడం జరిగింది. వీరితో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యాయ అవార్డును ఎంపిక చేయబడిన ఇంకొక ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని పాఠశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వీరన్నపేట రఘునాథపల్లి మండలం జనగామ జిల్లా. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, ఈ డ్రాపౌట్స్ లాంటివి లేకుండా తగ్గించడం, ఆటపాటలతో కూడిన విద్యాబోధన మరియు డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలను కల్పించడంలో ఆమె చేసిన కృషికి గాను ఈ అత్యున్నత పురస్కారాన్ని లభించడం జరుగుతుంది.

ఇది ఈనాటి మన యువవాణి కార్యక్రమం. ఇలా మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాకరికి దొలరించే కరటమ్మ ఆలకించు ఆనందించు అందరికీ పంచు మన ఈరోజు మన మా పదం మీ భావం కార్యక్రమంలో 6304767436 అనే వాట్సాప్ నెంబర్పై నేను 3 గంటలకే పదం ఇవ్వడం జరిగింది. సిరి అనే పదం, ఈ సిరి అనే పదంపై శీర్షిక లేదా కవిత రాసి పంపించవచ్చు మన వాట్సాప్ నెంబర్పై. మరి కార్యక్రమంలో వచ్చిన శీర్షికల్లో భాగంగా మొదటిగా మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు మెసేజ్ చేయడం జరుగుతుంది. సిరి అనేది 10 మందికి సాయం చేస్తూ సంతోషంగా జీవించినప్పుడు నిజమైన సిరి మన చెంత నిలుస్తుంది, అంతేకాదు మనకు కావాలి సిరి సంపద మరియు ఆరోగ్యం అంటూ మెసేజ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా సిరి అంటే కేవలం బంగారపు నాణేలు కాదు, పచ్చని పొలాల్లో పండే సిరుల హారాలు, కష్టించి పనిచేసే రైతు చెమట చుక్క, ఇంట నిండే చిరునవ్వుల అమృతపు చినుకు, కరుణతో నిండిన అమ్మ గుండె చప్పుడు, కష్టంలో తోడుండే నేస్తపు పిలుపు, భాషలో ఉన్న వెలుగులిన తెలుగు పదము, జీవితానికి అందించే దివ్యబలము, ఒక అలంకారంగా మారుతుంది ప్రకృతి సౌందర్యాన్ని భావాల లోతుల్ని నేర్పిస్తారు. నెలలో సిరిమల్లె చెట్టు నవ్వుల సౌందర్యాన్ని ప్రణయభావాలను వర్ణిస్తారు. నేల తల్లికి దానలక్ష్మి సంకేతంగా పల్లెటూళ్ళలో పంట పొలాల్లో పచ్చని సిరులుగా భావిస్తుంటారు అంటూ జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్నకుమార్, ఉమా సోమేశ్వర శివాలయం, సుందరపల్లి హనుమంతు, సూర్య ప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపిస్తున్నారు.

ఇక తర్వాతి మెసేజ్ సిరి. సిరి సిరి అని అంటే సిరి సంపదలు కలవారని అర్థం. ఈ సిరి సంపదలు ఎవరికి వద్దని అనరు కదా. ఈ సిరి సంపదల కోసం ప్రతినిత్యం శుచిశుభ్రులతో ఇల్లు వాకిలి ముత్యాల ముంగిలితో నిండుగా ఉండేటట్లు చూసుకుంటుండాలి. అప్పుడే సిరి సంపదలు పుష్కలంగా తండోపతండంగా ఆ ఇల్లు వర్ధిల్లుతుంది అని అనుటలో ఎట్టి సందేహము లేదు గనుక అంటూ దైవపు గోపాలరావు, హేమలత, ఉష, టోనీ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. సిరి వచ్చును కష్టపడిన, సిరి పోవును సోమరైన చేటుల వచ్చున్, సరిపుచ్చుకు శ్రమ పడుటున్, సిరిదేవిని నింటనుండా చేయుము కృషినెన్. కర్నేన జనార్దన్ రావు సాహితీ నగరు ఆముదాల వలస శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు. సిరి అంటే సంపద మాత్రమే కాదు, మనసులో మెరిసే మమత కూడా. సిరి అంటే బంగారం మాత్రమే కాదు, బంధాల్లో దాగిన ప్రేమ కూడా. నవ్వుల పూతోటలో విరిసే పువ్వై, నమ్మకానికి నిలువెత్తు రూపమై, మనసులను మురిపించే మధురభావమై, జీవితాన్ని అందంగా మార్చే సిరివై, ఇంటికి వెలుగై, హృదయానికి బలమై, కష్టాల్లో తోడై, సంతోషంలో పాటై, ఎప్పటికీ చెరని అనుబంధమే, జీవితంలో చిరునవ్వులు పంచే సిరినవ్వే, సిరి నీవే. కుమార్ టైలర్స్ బుచ్చరాజుపాలెం రెడ్డి వీధి రామాలయం నుంచి ఎన్నిటి నుంచి మెసేజ్ చేస్తున్నారు.

కార్యక్రమంలో తర్వాతి మెసేజ్ సిరి. సిరి ఆస్తి కాదు ఓ భరోసా. అష్టైశ్వర్యాలు సిద్ధించే కన్నా విద్యే ఓ నిజమైన సిరి. ఈ సిరి కొన్ని జీవితాలని నిలబెట్టి బతుకుల్లో జ్యోతిని వెలిగిస్తుంది. సిరికి సంపద ప్రత్యన్యాయం కాదు, ఓ ఆధారం, గొప్ప నమ్మకం. దీన్ని కాపాడుకుంటే ప్రతి చోట విజయమే అంటూ మానాపురం రాజా చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుంచి మెసేజ్ చేస్తున్నారు. మానసిక సిరి సంపదల కన్నా ఆరోగ్యం, మనశ్శాంతి ముఖ్యం. ఎన్ని సిరి సంపదలున్నా ఆరోగ్యం, సంతోషం, సంతృప్తి లేకపోతే జీవితం వృధా. ఉన్నదానితో సంతృప్తిపడి సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలి అంటూ సత్యారావు లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాల నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇక సకల సిరులు గురు గిరుకన్నా ఆహార సిరి మిన్న. ఆహార సిరి లేకుంటే సకల సిరులు గిరులు సున్నా అంటూ కెవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు మెసేజ్.

ఇది ఈనాటి మన మా పదం మీ భావం కార్యక్రమంలో సిరి అనే పదంపై ఈరోజు మన శ్రోతలు పంపించిన మెసేజెస్. మరి తర్వాత కార్యక్రమంలో ఇంకొక పదంతో మళ్ళీ మనం ముందుకు వచ్చేద్దామని మా పదం మీ భావం కార్యక్రమానికి

ఆకాశవాణి నెలలో సమయం 6 గంటల 10 సెకండ్ల దగ్గరగా వస్తుంది. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సమాచారం. ఆకాశం సాధారణంగా మేఘవృతమే ఉంటుంది. ఒకసారి లేదా ఉరుములతో కూడిన వర్షం జల్లులు కురిసే అవకాశమైతే ఉంది. వాల్తేరులో నమోదైన ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. స్వల్ప వర్షపాతం అయితే నమోదైంది. తేమ 80% గాను. అలాగే విశాఖపట్నం నమోదైన ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత 36.6 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. స్వల్ప వర్షపాతం అయితే నమోదైంది. తేమ 71% గాలిలో. ఇక మొత్తంగా మేఘావృత వాతావరణంతో పాటు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం అయితే ఉంది. ఇది వాతావరణ సమాచారం కార్యక్రమంలో.

మన మానవ జీవితంలో తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఆ జీవితానికి ఒక మంచి రూపాన్ని అర్థాన్ని ఇచ్చేది గురువే. గు అంటే చీకటి, రు అంటే వెలుగు అని అర్థం అన్నమాట. అంటే మన అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించడవాడే గురువు. ఉపాధ్యాయుడు కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పాడు అంటే చెప్పారన్నమాట. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి సమాజంలో మంచి పౌరులకు తీర్చిదిద్దే అవకాశం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇక చిన్ననాటి నుండి అక్షరాలు నేర్పించి మన ఈ స్థాయికి నడిపిస్తున్న గురువులందరికీ పాదాభివందనాలు. మన ఉపాధ్యాయులు చూపించిన బాటలోనే నడుస్తూ దేశానికి మంచి పేరు తెచ్చేలా ప్రవర్తించడమే మనం వారికిచ్చే నిజమైన బహుమతి.

0: కార్యక్రమంలో నిలనొ సమయం 6:05 దగ్గర కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు, తరువాతగా ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో, అలాగే సంస్కృతం వార్తలు వింటారు ఢిల్లీ నుంచి కేంద్రం ఢిల్లీ.
1: This is Akashvani, the news read by Valsa Williams. President Draupadi Murmu has said a Vikasit Bharat will only be possible with quality education. She said a society that respects their teachers is a progressive society in right terms. The president was addressing the National Teachers Award Ceremony 2026 in New Delhi on the occasion of Teachers Day today. The president stressed that education is the most effective means of realizing the ideal of equality of opportunity enshrined in our constitution. She said the achievement of negligible primary school dropout rate has been made possible through the efforts of teachers.
2: हम सब देशवासी विकसित भारत के निर्माण के लक्ष्य की ओर आगे बढ़ रहे हैं. विश्व स्तरीय शिक्षा व्यवस्था के बल पर ही विकसित भारत का निर्माण संभव है. हमारे शिक्षक शिक्षा व्यवस्था में प्राणवायु का संचार करते हैं. हमारा ये प्रयास होना चाहिए कि हमारे देश में एक भी विद्यार्थी अच्छी शिक्षा के

0: Swasti, Vanchit na ho.
1: Chief Justice of India, Justice Surya Kant, today emphasized on the importance of the culture of healthy disagreement and deliberation. As a part of the ongoing BRICS Chief Justices Forum in New Delhi, Justice Surya Kant addressed the delegations from BRICS member states and partner countries. He emphasized that timely and predictable delivery of justice is necessary. Justice Surya Kant reminded how Nalanda University used to be the most eminent educational center where students and researchers from all over the world used to be admitted without any discrimination or barriers. He added that BRICS should also be known as the living Nalanda University. Finance Minister Nirmala Sitharaman has said India is increasingly confident in studying and reclaiming its own heritage, from inscriptions and maritime trade to mathematics. Addressing the annual History Prize Award ceremony and the Dr. S. L. Bhairappa Memorial Lecture in New Delhi today, the Finance Minister said decolonization should mean expanding the historical archive, bringing in more languages and giving a wider circle of scholars a voice in interpreting the country's past. She said India is now self-assured and no longer waits for anyone else's permission to study and understand its own heritage. The chairperson of the African Union Commission, Mahmoud Ali Yusuf, has welcomed the United Nations General Assembly resolution that encourages the use of the Equal Earth Cartographic Projection in maps worldwide to replace the Mercator projection widely used so far, which distorts the sizes of continental landmasses. The UN General Assembly has voted to replace the traditional world map with one that reflects the size of Africa more accurately. The Correct the Map resolution, sponsored by Togo and backed by African Union members, passed with the support of 164 nations, including India. Floods continue to affect normal life in several parts of Bihar. The Ganga and several other major rivers are flowing above the danger mark at various places. The administration has intensified relief and rescue operations on a war footing to assist the affected people. In Patna, the water level of the Ganga at Gandhi Ghat, Banka Ghat and Bandarak is flowing above the highest flood level. More than 1,20,000 people have so far been provided meals through community kitchens. The death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. In Nuwakot district, a 60-year-old woman was rescued alive after being trapped for 10 days under the debris of a 4-story house. She was shifted to hospital for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penge Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
2: Less premium, more bonus. Most suitable for your loved ones. RPLI, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. సాంకేతికతల వల్ల కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృత్రిమ మేధ వచ్చినా టీచర్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 10-15 ఏళ్ల తరువాత విభిన్న భారత్ను చూడబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి దశాదిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. తెలుగు జాతి అభివృద్ది గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఇష్టపడి చదువుకునేలా పిల్లలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
5: స్టూడెంట్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు. మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి, మీ క్లాస్ రూమ్ లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక శాస్త్రవేత్త ఉండొచ్చు, ఒక క్రీడాకారుడు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త ఉండొచ్చు, దేశ నిర్మాత ఉండొచ్చు. వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉందని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా.
4: ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2029 లోపు మరో 3 డీఎస్సీ నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని సైతం పెంచుతామని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
6: ఎట్లయితే మొదటి డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించామో రాబోయే 3 డీఎస్సీలు అలానే నిర్వహిస్తాం. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్ కి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అందిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
4: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. 1 అక్టోబర్ నుంచి 2 డిఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 నాటి సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జిల్లా పరిషత్తులను మంజూరు చేశారు. విలువలతో కూడిన విద్య, విజ్ఞానాన్ని అందించి దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఈ రోజు నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును సైతం మార్చగలరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కోర్మనాథ్ మాట్లాడుతూ, రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలు పెట్టే రోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ పథకం దోహదపడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్దిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లాకు చెందిన లబ్దిదారులు ఆకాశవాణితో పంచుకుంటూ
7: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు గ్రాంట్ లబ్ధి పొందాము. ఇంతకు ముందు రేకింట్లో ఉండే వాళ్ళం వర్షం వచ్చేటప్పుడు కారిపోవడం వలన చాలా బాధలు పడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.
4: పసుపు సాగులో ఆధునిక పద్దతులను తెలుసుకునేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు పంట సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధన కొనసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించనున్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ జెండా ఊపి రైతుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు సంప్రదాయ సాగు పద్దతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుమల 4 మాడవీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు సివిఏఎస్వి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సివిఎస్ఓ మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందన్నారు. భావి తరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు భిన్నమైన ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని, వారి ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్దికి సైతం ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్టానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
8: ప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. गुणवत्तापूर्ण शिक्षयैव विकसित भारतस्य निर्माणं संभवेदिति राष्ट्रपतिः द्रौपदी मुर्मुः प्राख्यापयत्. अत्रावसरे सा 48 शिक्षकेभ्यः राष्ट्रिय पुरस्कारानपि प्रदत्तवती. छात्राणां जीवन संस्काराय पाठ्यपुस्तकेभ्यः परं गन्तुं शिक्षकान् प्राचोदयत् प्रधानमन्त्री नरेन्द्र मोदी. सः बालकेषु पटल दर्शन व्यसनस्य न्यूनीकरणाय, क्रीडा बहिरंग प्रवृत्तीनां च संवर्धनाय आह्वानम् अकरोत्. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य सायं नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य शताब्दी समारोहं संबोधयिष्यति. భారతస్య ప్రధాన న్యాయాధీశ సూర్యకాంతః నవదిల్ల్యాం జాయమాని బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచే స్వస్థ అసహమతేః విమర్శ సంస్కృతేశ్చ మహత్వం ప్రతిపాదితవాన్. జలౌఘ ప్రభావితాయ నేపాల దేశాయ భారతేన 95 టన్ పరిమితా సహాయతా సామగ్రీ ప్రేషితా. అపి చ మహిళానాం ఏషియా చషక 20-20 ప్రతిస్పర్ధాయాః ఏ వర్గస్య అంతిమ రోమాంచక ద్వంద్వే అద్య రాత్రౌ దుబై నగరే చిర ప్రతిద్వంద్వినా పాకిస్తానేన సహ యోచ్యతే భారతం. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః అద్య ఉదఘోషయత్ యత్ వికసిత భారతస్య స్వప్నః తదైవ సంపత్స్యతే యదా శిక్షా గుణవత్తా పూర్ణా సంభవిష్యతి. శిక్షక దివసావసరి నవదిల్ల్యాం ఆయోజితే 26,000 రాష్ట్రీయ శిక్షక పురస్కార సమారోహే సంబోధయంతి సా ప్రావోచత్ యత్ యః సమాజః శిక్షకానాం ఆదరం విదధాతి స ఏవ వస్తుతః ప్రగతిశీలః సమాజః మన్యతే. రాష్ట్రపతి ప్రత్యపాదయత్ యత్ అస్మాకం సంవిధానే నిహితస్య సమానావసరస్య యథార్థ ప్రాప్తౌ శిక్షైవ సర్వోత్కృష్టం సాధనం వర్తతే. ప్రాథమిక విద్యాలయేషు ఛాత్రాణాం విద్యాత్యాగమానాంకస్య దూరీకరణే శిక్షకాణాం ప్రయాసాః ఏవ హేతుభూతాస్సంతి. సాన్యరూపయత్ యత్ శైక్షిక ఉత్కృష్టతా కౌశల సంవర్ధనం ఉద్యమితా చ రాష్ట్రస్య వికాసే నిర్ణాయకం యోగదానమావహంతి. భారతం జ్ఞానశక్తిం విధాయ జగతి కౌశలరాజనాధానిత్వేన ప్రతిష్ఠాపయితుం దేశస్య ప్రాథమికతా వర్తతే. సా ప్రతిపాదితవతి యత్ జ్ఞానం శక్త్యాః మహత్తరః స్రోతః అస్తి యజ్జనం స్వాతంత్ర్యేణ చింతయితుం సువిజ్ఞాతాన్ నిర్ణయాన్ గ్రహీతుం రాష్ట్రవికాసే సార్థకం అవదానం దాతుం చ సామర్థం ప్రయచ్చతి. రాష్ట్రపతివర్య అవదత్ యత్ కర్తవ్యనిష్ఠాః శిక్షకాః రాష్ట్రనిర్మాణస్య అగ్రిమపంక్తౌ తిష్ఠంతః శిల్పినః సంతి.
9: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 वर्ष पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
8: రాష్ట్రపతినా నారీణాం అధికార సంరక్షణాయ సావిత్రీబాయి ఫులే మహోదయాయాః పావన స్మృతిరపి సప్రశ్రయం సముద్భావితా. అత్రావసరే రాష్ట్రపతి మహోదయా రాష్ట్రీయ శిక్షక పురస్కారాన్ సమర్పయత్. 27 రాజ్యేభ్యః 7 కేంద్రశాసిత ప్రదేశేభ్యః కేంద్ర సర్వకారస్య 6 స్వాయత్త సంఘటనేభ్యశ్చ చితాః 48 విద్యాలయీయాః అధ్యాపకాః ఏతాన్ పురస్కారాన్ ప్రాప్తవంతః. సహైవ రాష్ట్రపతిః ఉచ్చ శిక్షణ సంస్థానానాం అథ చ పాలిటెక్నిక్ సంస్థానానాం 21 ప్రాధ్యాపకేభ్యః రాష్ట్రీయ సమ్మానం ప్రాయచ్ఛత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యాపకాన్ సమాహూతవాన్ యత్ తే కేవలం పాఠ్యపుస్తకేషు ఆత్మానం న బద్ధ్వా ఛాత్రాణాం జీవన సంస్కారే బాల్యభావస్య సురక్షాయై మహత్తరం దాయిత్వం నిర్వహేయుః. గతదినే నవదిల్ల్యాం రాష్ట్రీయ శిక్షక పురస్కార విజేతృభిః సహ సంవాదం కురవన్ శ్రీమోదీ ఏతాన్ విచారాన్ న్యరూపయత్. సామాజిక సంచారపటలే అస్య సంవాదస్య కతిపయాన్ దృశ్యక్షణాన్ సంయోజ్య ప్రేషితే కస్మిన్ సందేశే ప్రధానమంత్రిణా విశేషతయా బలం దత్తం యత్ శిక్షకాః సునిశ్చినుయుః యత్ ప్రత్యేకస్మిన్ ఛాత్రే విద్యమానః బాలకః సదా సజీవః తిష్ఠేత్. తదర్థం శిక్షకాః స్వాంతర్గతమపి బాల్యభావం రక్షయేయుః. సహ ప్రత్యపాదయత్ యత్ బాలకేషు వాస్తవిక పరివర్తనమానేతుం శిక్షకాః కేవలం పాఠ్యక్రమే సీమితాః న భూత్వా తేషాం సమగ్ర జీవనేన సహ ఏకీ భవేయుః.
10: పూరి శిక్షా జగత్ సే యే కహనా చాహతా కి హమే పహలే సే జ్యాదా కితాబోం సే బాహర్ నికల్ కర్కే సిలబస్ సే బాహర్ నికల్ కర్కే బచ్చోం కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయే రఖనే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా. టీచర్ కా కామ్ హై కి ఉస్కే భీతర్ కా బచ్పన్ బనా రహే.
8: స్వాస్థ్య సామాజిక ప్రకరణేషు కథయన్ శ్రీమోదీ బాలకేషు ప్రవర్ధమానాం పటల దర్శన వ్యసనం ప్రతి గభీరాం చింతాం ప్రకటితవాన్. అస్య పటల వ్యసనస్య ఉపశమనాయ సహ క్రీడా ప్రోత్సాహనం బహిః క్రీడా ప్రవృత్తిః సర్జనాత్మక కార్యాణి చ ప్రభావశాలినః ఉపాయాః సంతీతి వ్యచారయత్.
10: एक विषय है स्क्रीन टाइम. अब ये एक प्रकार का एडिक्शन है. मेरे मन में एक विचार आता है, या तो वो बच्चा खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. खेल कूद मतलब वीडियो गेम नहीं, यानी एक्चुअली मैदान में वो खेलना, तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता. और ऐसे में क्रिएटिविटी की तरफ हम बच्चों को जितना ज्यादा जोड़ेंगे, और हमने ऐसे कुछ न कुछ कार्यक्रमों को आदत बनानी चाहिए.
8: సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానిం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చల దూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య శిక్షక దివసావసరే రాష్ట్రపతినః ద్రౌపదీ ముర్ము వర్యాయాః ఏకం వశిష్టం ఆలేఖం సామాజిక సంచార పటలే ప్రాసారయత్. స్వీయ సందేశే శ్రీమోదీ అలిఖత్ యత్ అయమాలేఖః అధ్యాపన కర్మ మానవతాయాః నవనిర్మాణస్య స్వతంత్ర చింతనస్య జిజ్ఞాసాభావస్య చ ప్రవర్ధనార్థం పవిత్రకార్యత్వేన సవిస్తరం ప్రస్తౌతి. సహ న్యరూపయత్ యత్ రాష్ట్రపతిః ఛాత్రాన్ ఉత్తమం మానవరూపేణ నిర్మాతుం శిక్షకాణాం సమాహ్వానం కృతవతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్ది సమారోహం సోత్సాహం భాగం భజిష్యతి. అత్రావసరే శ్రీమోదీ సభామపి సంబోధయిష్యతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య శీర్షఘటక రూపేణ ప్రతిష్ఠితః శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యేతత్ భారతస్య ఉచ్చశిక్షా సంస్థానేషు అగ్రగణ్యః మన్యతే. విదేశమంత్రాలయః అవదత్ యత్ నేపాల దేశస్య జలాప్లావితాత్ త్రిశూలీ ఆపణక్షేత్రాత్ పంచవర్షీయ బాలకేన సహ ఇతోపి త్రయః భారతీయాః నాగరికాః రక్షితాః. యేన రక్షితానాం భారతీయానాం సంఖ్యా 179 అభవత్. MEA ప్రవక్తా రణధీర జాయసవాలః హ్యః అవదత్ యత్ 75 యావత్ భారతీయాః నాగరికాః లుప్తాః సంతి. ప్రవక్తా అవదత్ యత్ గత మాసస్య 26 దినాంకే నేపాలదేశ వినాశకారి ఆకస్మిక జలాప్లావనాభ్య భారతేన నేపాలదేశాయ ప్రాయ 95 టన్మితా సహాయతా సామగ్రీ ప్రేషితా. విదేశమంత్రాలయస్య ప్రవక్త అవదత్ యత్ నేపాలస్య సర్వకారస్య ఆవశ్యకతానుసారం భారతం నేపాలాయ నిరంతరం సాహాయ్యం ప్రదాస్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ సూర్యకాంతః అద్య స్వస్థమతభిన్నతాయాః విచార విమర్శస్య చ సంస్కృతేః మహత్వం అధోరేఖితవాన్. నవదిల్ల్యాం ఆయుక్ష్యమాణస్య బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశానాం మంచస్య అంశత్వేన భారతస్య ముఖ్య న్యాయాధీశేన అద్య బ్రీక్స్ సదస్య రాష్ట్రాణాం సహభాగీ రాష్ట్రాణాం చ ప్రతినిధిమండలం సంబోధితం. సమయోచితం పూర్వానుమేయం చ న్యాయదానం ఆవశ్యకమితి సహ అస్మిన్ విషయే బలం ప్రదత్తవాన్. సహ స్మరణం అకరోత్ యత్ కథం నాలందా విశ్వవిద్యాలయః అత్యంతం ప్రఖ్యాతం శైక్షణిక కేంద్రమాసీత్ యత్ర సమగ్ర విశ్వస్య ఛాత్రాః సంశోధకాః చ వినా కస్యాపి భేదభావేన బాధయా వా ప్రవేశితాః ఆసన్. మహిళానాం ఏషియా చషక 20-20 ప్రతిస్పర్ధాయాః ఏ వర్గస్య అంతిమ రోమాంచక ద్వంద్వే అద్య రాత్రౌ దుబై నగరే చిర ప్రతిద్వంద్వినా పాకిస్తానేన సహ భారతం యోత్స్యతే. ఇతి వార్తాః.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరికి తొలరించి గరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మన నిలయం సమయం 6:54 మనం మిక్సిడ్ మస్తి కార్యక్రమంలో మొదటిగా వాణిజ్య ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం.

0: ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: మరి ఈనాటి మన మిక్సర్ మస్తే కార్యక్రమంలో మన నా పంచాయతీ మీ అందరికీ తెలుసు ఒక పాటలో ఉన్న పల్లవి లేదా చరణం వాడి పాడి వినిపిస్తాను. ఆ పదాలతో కూడిన పాటలు మీకు ఏమైనా తెలిసినట్టయితే మన 0891272724 లేదా 2727288 అనే నెంబర్ డైల్ చేసి మీరు కూడా ఒక రెండు లైన్లు పాట పాడేయచ్చు. మరి కార్యక్రమంలో ఈ రోజు నేను వినిపించబోయే పాట
1: మొదటిసారి నీ గుండెలలో తెయ్యనైన ఆశలు రేపి ఆ కదలికే ఉదయం అనుకుమ్మా. చూడలేని ఆవేదనతో కలత చెంది అలిసావంటే

నిన్న పలుకులు నీకులు కైతే ఇలవు నీవే రవిని నేనే, కలువ నీవే శశిని నేనే. ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోక

0: మరి ఈ పాట వినేశారు కదా, ఈ పదాలతో కూడిన పాటలు మీకు ఏమైనా తెలిసినట్టయితే 0891-272-7274 లేదా 272-7288 అనే నెంబర్కి డయల్ చేయొచ్చు. చూద్దాం మరి నెక్స్ట్ లకి కాలర్ ఎవరు అనేది. హలో,
1: గుడ్ ఈవెనింగ్ వాసు, వాసవి ఏవియన్ కాలేజీలో.
0: విన్నారండి పాట?
1: విన్నాను, ఆఫ్లైన్ పాట.
0: సరే.
1: గుండి నిండా గుడి గంటలు, గువ్వల జంటలు, శుభాకాంక్షలు. అంతేనమ్మా, థ్యాంక్ యూ.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో
2: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా, దుర్గాన గురించి మాట్లాడుతున్నాను.
0: గోపి గారు
2: బాగున్నారా? సార్
0: బాగున్నానండి.
2: పాడిమంటారు మరి?
0: ఓకే.
2: కనులి వేల చిల్లి పిగ్గ నవ్వెను.

0: థ్యాంక్ యూ సార్.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో,
2: నమస్కారం.
1: మాట్లాడుతున్నారు,
2: కొండ సత్యనారాయణ సార్.
1: చెప్పండి, ఏ పాట పాడుతున్నారు?
2: నవ్వు అనే పదం అంటే.
1: ఓకే.
2: నీ చూపులు గాదడి చేసెను, నీ నవ్వులు పూలై పూచెను, ఆ నవ్వులలో ఆ కన్నులలో నిన్ను కవ్వించేవాడెవ్వడు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో
3: హలో
1: హలో, నమస్తే, మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి, ఏ పాట పాడుతున్నారు? అమ్మా పాడండి, కొంచెం రేడియోకి దూరంగా వచ్చి పాడండి. ఏదైనా మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది అందరికి. ఇప్పుడు చెప్పండి,
3: పాడండి.

0: అమ్మమ్మ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. హలో, గుడ్ ఈవెనింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఏ సాంగ్ పాడుతున్నారు? విన్నారా పాట ఇంతకీ? మీరే పాట పాడుతున్నారు.
1: నాలో ప్రాణమా నీలం ఉన్ననన్నీ చూడని రూపంతమా చేరుమా ఎడబాటు దూరం కరిగించుమా. థ్యాంక్ యూ.

0: మరి కార్యక్రమం నెక్స్ట్ లక్కీ కలర్ చూద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ ఈవెనింగ్ గారు మాట్లాడుతున్నారు.
1: నా పేరు నాగరాజన్ సార్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తాడేపల్లి నుంచి కాల్ చేస్తున్నాం సార్.
0: మరి ఏ సాంగ్ పాడుతున్నారు?
1: కన్నులైన పదం మీద సాంగ్స్ పాడుతుంది.
0: ఓకే
1: ఓకే పాడుతుంది సార్. నిన్ను చూస్తూ ఉంటే కన్నుల రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించినదేమన్నే కన్నార్పక చూస్తావే, కన్నులు ఎదితే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయేనే శ్రీవల్లి, మాటే మాణిక్య మాయేనే, చూపే బంగారమాయేనే శ్రీవల్లి, నవ్వే నవరత్న మాయేనే. ఓకే థ్యాంక్స్ సార్.
0: థ్యాంక్ యూ సో మచ్. హలో,
2: నమస్తే అండి వాసి గారు.
0: నమస్తే,
2: సాయంత్రం.
0: శుభ సాయంత్రం.
2: పత్రపూడి సత్యరెడ్డి.
0: ఏ పాట పాడుతున్నారు మరి?
2: నా కళ్ళు చెప్తున్నాయి నిన్నేకేమింటానని, నా పదవులు చెప్తున్నాయి నిన్నేకేమింటానని, నా కన్నుల రోజు పదవులు నిన్నే ప్రేమించాలని. వాసి గారు
0: ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పారు? నెక్స్ట్ లక్కీ కాలర్. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే. ఏ పాట పాడుతున్నారు మరి?
3: కనులు కనులను కలిసాయంటే ప్రేమ నిదానర్థం, కనులు కనులను కలిసాయంటే ప్రేమ నిదానర్థం. థ్యాంక్ యూ
0: సో మచ్ అండి. హలో
4: హలో, నమస్తే సార్.
0: నమస్తే,
4: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: చెప్పండి, ఏ పాట పాడుతున్నారు?
4: చెప్పండి, పాడతానండి.
0: ఓకే
4: ఓకే అండి. మొదటిసారి ముద్ది పెడితే ఎలా ఉంటది, అమ్మమ్మ ఎలా ఉంటది, అంతే వచ్చండి.
0: ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మా కార్యక్రమం మీ అందరి కోసం

0: Wer kann nur next lucky caller? Hello. Hello.
1: Hello.
0: Good evening, మాట్లాడుతున్నారు.
1: శుభసాయంత్రమ్మా, కనిష్ఠ రోడ్ ఆఫ్ఘనిస్తాన్ మాట్లాడుతున్నామా.
0: ఏ సాంగ్ పాడుతున్నారు మరి?
1: అంటే మా తనుగు తల్లికి మంగళారతులు మా మీదమ్మా.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: మంచి పాట అమ్మా.
0: హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్. వాసు గారు
0: నమస్తే.
2: అండి కాకలో
0: ఏ సాంగ్ పాడుతున్నారు?
2: ప్రమాణి పరిసరాశి వేసి విద్యార్థి నీ మంచి పలకపోయినా పలుసు చూసినప్పుడు నువ్వు నన్ను నమ్మలేదు, నా కను నమ్మలేదు. సరే సార్.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో
3: హలో, నమ్మల రాజరాజ్ గారు
0: పాట విన్నారా అండి?
3: విన్నానండి.
0: ఏ పాట పాడుతున్నారు?
3: పాట పాడతానండి. నా పేరు అగ్రహారం శ్రీనాథ్ అండి.
0: ఓకే.
3: నేనే ధరిని నువ్వా ధరిని కృష్ణమ్మ కలిపింది, మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నేనే ధరిని నువ్వా ధరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. అదండి.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి కార్యక్రమంలో మీ మొబైల్ నెంబర్ నుంచి 0891-2727-244 లేదా 2727-288 అనే నెంబర్కి డైల్ చేయండి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి. ఒక పాట అయితే వినిపించాను కదా, ఆ పదాలతో కూడిన పాట మీకు ఏమైనా తెలిసినట్టయితే. హలో
4: నమస్తే అండి. వాసు గారు
0: నమస్తే.
4: బాగున్నా సార్?
0: బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు?
4: మీరు
0: ఎలా ఉన్నారు?
4: బాగున్నాను సార్.
0: చాలా రోజులు అయినట్టుంది కదా. మన దగ్గర చాలా రోజులు మాట అయింది మాట్లాడి. మరి ఏ పాట పాడుతున్నారు? ఓకే.
3: గుండె గుంటకు దగ్గరుంది, కళ్ళు మాత్రం దూరమని చూడలేదు. పాడగలను పాటలు నిన్ను చూడగలను గోపాల గానలోన. థ్యాంక్ యూ సార్.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయడానికి మొబైల్ నెంబర్ నుంచి 0891-2727-244 లేదా 2727-288 అనే నెంబర్ డైల్ చేయండి. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో
5: సార్ నమస్తే.
0: నమస్తే.
5: ప్రమనా
0: పాట విన్నారా అండి? ఓకేనండి.
3: కన్నుల్లోని రూపమే, గుండెల్లోని జ్ఞానమే.
0: థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమంలో నెక్స్ట్ లక్కీ కాలర్. హలో హలో, గుడ్ ఈవినింగ్. మాట్లాడుతున్నారు?
6: శుభసాయంకాలం అండి.
0: శుభ సాయంత్రం.
6: శ్రీకాకుళం జిల్లా చెలపాలెం విలేజ్ పొందూరు రోడ్ నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: పేరు?
6: నా పేరు పంజు చిన్నారావు అండి.
0: ఓకే, ఏ పాట పాడుతున్నాను మరి?
6: చిన్న పాట పాడుతుంది సార్. మనసు నిన్నే కొల చెదరా, నిన్నడు మరువకురా కృష్ణ. మనసే కోవెలగా మమతలు మెల్లెలుగా. ఒకసారి.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.

0: కార్యక్రమంలో నెక్స్ట్ లక్కీ కాలర్. హలో హలో, చెప్పండి చెప్పండి.
1: నవ్వు అనే పదం ఇచ్చారు సార్.
0: ఓకేనండి ఓకేనండి.

0: బ్రహ్మసారినే నాన్నను చేసి పక పక కొంటే గనవ్వేవు, నీ నవ్వులో ఏమున్నదో మేకం, నా వాడవే అన్నది లోకం. థ్యాంక్ యూ
1: సో మచ్ అండి. మరి మేము వాళ్ళు ఏమన్నా నుంచి 0891-272-7274 లేదా 272-7288 అనే నెంబర్ డయల్ చేయండి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో,
2: గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాజేశ్వరి అండి, గీతం ధర.
1: ఓ, గుర్తొచ్చింది, పలక కదా.
2: ఏదైనా పాట పాడొచ్చండి.
1: ఓకేనండి.
2: అల్లరి అల్లరి చూపులతో ఒక కిల్లరి మొదలయ్యే, హరి మెల్లగా మెల్లగా ఎదులో నా సిరిదండ్రుల సిరువాయే, అరి చిక్కగిరగిరగింటాయే చిక్కగాలి వలన, అరి ఉత్తిరి బిక్కిరైపోయి రాత్రి దయవలన. సరే సార్, థ్యాంక్.
1: ముందు మాట్లాడింది మీరే కదా.
2: నేనే సార్,
1: పలక కోసం మాట్లాడారు.
2: అవును సార్,
1: గుర్తొచ్చింది.
2: అదే సార్, అదే కీపర్ సార్, ఇది స్పెషల్ కాదు.
1: ఓకే ఓకే.
2: అది ఇప్పుడు ఎప్పుడైనా సార్ నెంబర్ కొద్ది స్లో చెప్పండి సార్, ఎందుకంటే నెంబర్ నోట్ చేసుకుని మన తీసుకెళ్తానో చెయ్యాలి.
1: ఓకే ఓకే, తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మా కార్యక్రమంలో. నెక్స్ట్ లక్కీ కలర్ ఎవరో చూసేద్దాం. లాస్ట్ లక్కీ కలర్ ఏమో బహుశా. హలో
3: హలో,
1: గుడ్ ఈవినింగ్, మాట్లాడుతున్నారు?
3: గుడ్ ఈవినింగ్ సార్, వాసు గారు నమస్కారం.
1: నమస్తే
3: సార్, నేను శ్రీనిబాబు అండి, గోపాలపట్నం.
1: ఎలా ఉన్నారండి?
3: బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్?
1: బాగున్నాను. పాట పాడేసాను, టైం అయిపోయింది.
3: పాడేసాను టైం. మీ పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గలే పిల్ల, పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవళ్ళ, అత్త కన్న రజయ్యల కారాల నూరెలా, ఇట్ట దొమ్మెత్తి పొయ్యాల దూరాల పెంచేలా, కుందేలకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా. అంతే సార్, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి ప్రసార విశేషాల్లో భాగంగా ఇప్పుడు 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ. మరికొద్దిసేపట్లో 7:15 తెలుగు సినిమా పాట వింటారు. 7:30 దుబాయ్లో జరుగుతున్నటువంటి మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 గాను యొక్క హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారం వింటారు. దుబాయ్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్నటువంటి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సాధారణ రేడియో సెట్లో వినవచ్చు. సాధారణ కార్యక్రమాలు, అదే మన రెగ్యులర్ కార్యక్రమాలు వినట వాళ్ళు న్యూస్ ఆన్ యాప్ ద్వారా వినవచ్చు. అదేవిధంగా 7:30 తెలుగు సినిమా పాట, 7:45 మెరిడి మ్యాచ్ కార్యక్రమాన్ని వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. అదేవిధంగా 8:45 సమాచార సంధ్య.

హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గంటలకు న్యూస్ అట్ 9, అట్లాగే 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు. 10 గంటలకు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్, విద్వాన్ కాళీప్రసాద్ బాబు మృదంగ లయ విన్యాసం వింటారు. విట్టల్ రాజ్పూర్ బక్వాస్. 11 గంటలకు హిందీలో వార్తలు వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. అదేవిధంగా రేపటి కార్యక్రమాల వివరాల్లో భాగంగా 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. హిమగిరి శిఖరం బృందగానం, రచన శ్రీ కవికొండల వెంకటరావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6 గంటల 10 నిమిషాలకు శ్రీ సూర్యనారాయణ స్వామి మేలుకొలుపు సూర్యదండకం వింటారు. సన్నతి గీతాలు కొన్ని వింటారు. 6 గంటల 30 నిమిషాలకు చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత రేవ్ డాక్టర్ జాన్ అగస్తిన్ షరోన్ కుమార్ గోవాడ. 6 గంటల 30 నిమిషాలకు పొలం పనుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో నేలకు బలమిచ్చే పదార్థాలు అంశం వింటారు. 6 గంటల 40 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమత్ ప్రసన్నలక్ష్మి. హైదరాబాద్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని వింటారు. 7 గంటల 20 నిమిషాలకు నేటి మాట కార్యక్రమం జాన్ డెల్టన్ సైంటిస్ట్ యొక్క జన విశేషాలు వింటారు. అదేవిధంగా పెరుగు శివారెడ్డి ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణుడు యొక్క జీవిత విశేషాలు వింటారు. రెండవ అంశంగా లేఖవలి కార్యక్రమంలో మీ స్పందనను పోస్ట్ కోడ్ ద్వారా పంపించవలసిన ఎయిర్ పీసీవీసీ vsp@gmail.com మెయిల్తో పాటుగా 7416172999 నెంబర్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చు లేఖవలి కార్యక్రమంలో. అదేవిధంగా 8 గంటల 30 నిమిషాలకు కాకినాడ జిల్లా సమాచార లేఖ శ్రీ పివి వరప్రసాద్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8 గంటల 35 నిమిషాలకు కర్ణాటక మ్యూజిక్ కాన్సర్ట్ వింటారు. 9 గంటల 35 నిమిషాలకు పాటల పల్లకి, 10 గంటలకు వార్తావాహిని, 10 గంటల 15 నిమిషాలకు యథావిధిగా పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటారు. 10 గంటల 30 నిమిషాలకు ఆప్కీ మన్ పసంద్ కార్యక్రమాన్ని వింటారు. మరికొద్దిసేపట్లో ప్రకటించబడిన కార్యక్రమాన్ని వింటారు. ఇప్పుడు

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శో కో కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాపౌట్ రేట్ 12 వర్ష పెహలే లగ్భగ 4.5% థా. అబ్ యే డ్రాపౌట్ రేట్ నిహి కే బరాబర్ హే. యే ఉపలబ్ధి శిక్షకో కే ప్రయాసో సే సంభవ హో సకి హే. ఇస్ రాష్ట్రీయ సఫలతా కే లియే మే సభీ శిక్షకో బహుత్ బహుత్ బధాయి దేనా చాహుంగా.
0: భారత్ ను

0: శక్తిగా నిలబడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్టపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్యా హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.
1: प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్ట్రపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యకుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో 4వ వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా

0: అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్షేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గలంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న, శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
1: విశాఖపట్నం కేంద్ర ఫిల్ రెంబో సాగరికే దొలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మన నిలయంలో సమయం 7:15:20. తెలుగు సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: కార్యక్రమంలో ముందుగా నువ్వు నాకు నచ్చే చిత్రం నుంచి

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నెలనెల సమయం 7:30 దగ్గరగా వస్తుంది. మరికొద్దిసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్, దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 గాను హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ప్రసారం కాబోతుంది సాధారణ రేడియో సెట్లు. అదేవిధంగా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ వినేవాళ్లు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు.

0: గదిలోకెళ్లి గడిపెట్టిన తర్వాత ఏం జరిగింది మామా?
1: ఏం జరిగిందా? ఒకటే చీకటి, ఒకటే లొల్లి. చెరు చెయ్యేస్తే చెరు చెయ్యేస్తే

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగర్ కై దొలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మన స్టూడియోలో సమయం అయింది 7:45:54. మన మెలడీ మ్యాచ్ కార్యక్రమం, మెలడీ మ్యాచ్ కార్యక్రమంలో మీకోసం మొదటిగా స్టాలిన్ చిత్రం నుంచి

మన రోజువారీ అలవాట్లు మనం మార్చుకోదగిన కొన్ని అలవాట్లు ఏంటంటే, నిర్దిష్ట సమయం. ప్రతిరోజు రాత్రి ఒకే సమయానికి పడుకోవడం, ఉదయం ఒకే సమయానికి లేవటం అలవాటు చేసుకున్నట్టయితే ఇది మన శరీర జీవ గడియారాన్ని క్రమబద్ధీకరిస్తుందట. అట్లాగే గ్యాడ్జెట్లకు దూరంగా ఉండటం, పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు పక్కన పెట్టినట్టయితే వీటి నుంచి వచ్చే ఆ బ్లూ లైట్ నిద్రగా కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ని ఉత్పత్తిని అడ్డుకుంటుందట. కార్యక్రమం మీ అందరి కోసం దేవి చిత్రం నుంచి

అలాగే మన తినే ఆహారంలో ఈ కెఫిన్ నియంత్రణ అనేది కంపల్సరీగా చూసుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో కాఫీ లేదా ఈ టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగటం పూర్తిగా మానేస్తానంటే ఇంకా బాగుంటుంది. ఇక మధ్యాహ్నం నిద్ర తగ్గించాలి. పగటిపూట ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల కూడా రాత్రిపూట నిద్ర తక్కువ అవుతుందట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్టాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 21 మంది ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులకు అవార్డులను రాష్టపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని పేర్కొన్నారు. దేశ అభివృద్దిలో విద్యా నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులే అసలైన సైనికులని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: హమారి దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ 12 వర్ష పేలే 4.5% థా, అబ్ యే డ్రాప్ అవుట్ రేట్ నహీ కే బరాబర్ హే. దేశ్ కే వికాస్ మే స్కిల్ డెవలప్మెంట్ ఆర్ ఎంటర్ప్రెనర్షిప్ కా బహుత్ అధిక మహత్వ హే. భారత్ కో నాలెడ్జ్ సూపర్ పవర్ బనానే కే సాథ్ సాథ్ స్కిల్ కపిటల్ ఆఫ్ ది వరల్డ్ కే రూప్ మే స్థాపిత్ కర్నా, విద్యార్థియో కా ఉద్ధార్ కర్నే కా పునీత్ అవసర్ కేవల్ శిక్షకో కో ఉపలబ్ధ హోతా హే.
0: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు గ్రహీతలతో నిన్న ఆయన సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న నరేంద్ర మోదీ, పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొబైల్, టీవీ

0: వాడకంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మకత కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, పనితీరుతో అనుసంధానం చేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడెంగే కుచ్ నా కుచ్ కార్యక్రమో కే రచా ఆదత్ బనానీ చాహియే. అబ్ జైసే డ్రగ్స్ కా మామలా కి హమే బహుత్ పహలే సే జ్యాదా సిలబస్ సే బాహర్ నికల్ కర్ కే బచ్చో కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయే రఖ్నే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా హై.
0: దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమ సన్నాహకాలపై కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య మాధ్యమంలో అంతర మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను పంచుకున్నారు. స్వచ్ఛతా హీ సేవా ఉద్యమం ఈ ఏడాదితో 9వ విడతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతావనిని తీర్చిదిద్దేందుకు దేశం సిద్దమవుతోందని పేర్కొన్నారు. స్వచ్ఛభారత సాధనలో పౌరులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకస్మిక వరదలతో నేపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1344కు చేరింది. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దాదాపు 5,000 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ విపత్తు కారణంగా టిబెట్లో 21 మంది మృతి చెందగా 500 మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరద ప్రభావిత జల విద్యుత్ ప్రాజెక్టుల టనల్స్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్, భారత్, చైనా దేశాలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సకాలంలో పారదర్శకంగా న్యాయం అందవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన పనిచేసే వివాద పరిష్కార వేదికలు అవసరమన్నారు. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య చర్చలు పెంపొందడానికి, వాణిజ్యం నిరాటకంగా సాగడానికి మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుంచి గణిత శాస్త్రం వరకు భారతదేశం తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడంలోనూ, తిరిగి దక్కించుకోవడంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక చరిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, విజ్ఞానం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. వాటిని మన కోణంలోనే అధ్యయనం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొంటూ,
2: India today is self-assured and quite unapologetic about it. We are reading our inscriptions again, going back to our mathematics, telling these stories with real pleasure as well as real precision. This, I think, is what decolonization ought to mean. Have the final word. And together, let us carry India forward into this golden era of intellectual swaraj.
0: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26న ప్రసంగించనున్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మో జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బరువు పెరగకుండా ముందుగా జాగ్రత్త పడటమే స్థూలకాయం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన స్థూలకాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఒకసారి మనిషి స్థూలకాయం బారిన పడితే బరువు తగ్గించుకోవడం అత్యంత కష్టమని, తగ్గిన బరువును అలాగే కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. స్థూలకాయం కేవలం జీవ సంబంధమైన కారకాల వల్ల మాత్రమే కాకుండా ప్రవర్తనాపరమైన, పర్యావరణ, సాంస్కృతిక కారణాల వల్ల కూడా వస్తుందని డాక్టర్ టాండన్ వివరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, లడక్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల అవసరాలకు తగినట్లుగా సర్వీస్ రూల్స్ మరింత మెరుగ్గా బాధ్యతాయుతంగా మార్చేందుకు నిరంతర కృషి జరగాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలను మరింత పారదర్శకంగా, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ నూతన కార్యక్రమం అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాల్లో అనేక సర్వీస్ రూల్స్ లో మార్పులు చేశామని మంత్రి గుర్తు చేశారు. జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నిరీక్షణ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట.

మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. వినబోతున్నది గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన పాట.

ముత్యాల ముగ్గు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. వినబోతున్న పాట బంగారు తిమ్మరాజు చిత్రం కోసం కెజె యేసుదాస్ ఆలపించిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్ల హిందీ భాషలలో ఆల్ ఇండియా రేడియో హెడ్సెట్స్ ద్వారా వినవచ్చు. ఈ కార్యక్రమం మ్యాచ్ ముగిసే వరకు ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత అన్వేషణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట.

శ్రోతలకు గమనిక. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్ల హిందీ భాషల్లో ఆల్ ఇండియా రేడియో రేడియో సెట్స్లో వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా రోజువారీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత విభాగ కార్యక్రమంలో విద్వాన్ కాళీప్రసాద్ బాబు గారి మృదంగ లయ విన్యాసం వింటారు పక్వాడ విఠల్ రాజ్పుర గారు.

తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ దగ్గర తాగిడ

వేదమాడ సునీల్.

ఫర్మాయిష్ చక్రధార్.

యమునా కేతట మంద మంద గతి చలి జాత వృషపాన దురాలే లచకత తిరుకత చలత పాంత చితవన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధారాధారాధా యమునా కేతట మంద మంద గతి చలి జాత వృషపాన దురాలే లచకత తిరుకత చలత పాంత చితవన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధారాధారాధా యమునా కేతట మంద మంద గతి చలి జాత వృషపాన దురాలే లచకత తిరుకత చలత పాంక చిత్ వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధారాధా.

శ్రీ గురుదేవ ప్రణామం, శ్రీ గురుదేవ ప్రణామం, శ్రీ గురుదేవ ప్రణామం. శ్రీ గురుదేవ ప్రణామం, శ్రీ గురుదేవ ప్రణామం, శ్రీ గురుదేవ ప్రణామం. శ్రీ గురుదేవ ప్రణామం, శ్రీ గురుదేవ ప్రణామం, శ్రీ గురుదేవ ప్రణామం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: and Nicobar Islands for the next 2 days. In women's cricket, India defeated Pakistan by 7 wickets in a Group A match of the 2020 Asia Cup at Dubai International Stadium in UAE tonight. Pakistan had set a target of 56 runs for India. India achieved the target comfortably, scoring 57 for 3 wickets in 8.7 overs. Electing to bat first, Pakistan were all out for 55 in 18.1 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే దేశభక్తి గీతం హిమగిరి శిఖరం బృందగానం వింటారు. రచన శ్రీ కవికొండల వెంకట్రావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మేలుకొల్పు, సూర్యదండకం, సన్నతి గీతాలు వింటారు. 6:30 ప్రసారమయ్యే చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు వింటారు. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో నేలకు బలమిచ్చే పదార్థాలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:20 ప్రసారమయ్యే నీటిమాట కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త జాన్ డాల్టన్, ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణులు పెరుగు శివారెడ్డి గారిల జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. అనంతరం లేఖావళి ప్రసారమవుతుంది. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. 10:30 ప్రసారమయ్యే ఆప్కీ మన్పసంద్ హిందీ చిత్రగీతాలతో కూడిన కార్యక్రమం వింటారు. 11:00 మధురిమా, 12:10 మధుమంజరి వింటారు. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్వి సత్యనారాయణ అమ్మగారు పాడిన భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయోలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. 1:33 ప్రసారమయ్యే మహిళవాణి కార్యక్రమంలో పౌష్టికాహార ఆవశ్యకత, ఈ అంశంపై పోషకాహార నిపుణులు డాక్టర్ టి గాయత్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి డి శ్రీదేవి. 2:30 బాలభారతి కార్యక్రమంలో విజయనగరం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం వింటారు. 7:15 రాత్రి ప్రసారమయ్యే పల్లెసీమల కార్యక్రమంలో వివిధ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతులు, వాడుకలో సమస్యలు, పరిష్కారాలు, ఈ అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనూష గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వారి ప్రసంగం వింటారు. అనంతరం వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో ఎన్ఆర్ ప్రశాంత్ గారి గానం వింటారు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇంతకు మించి పెద్ద మార్పేమీ ఉండబోదు. ఆంధ్రా తీర ప్రాంతంలో, ఆంధ్రాయేతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14.

చాలు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:51 మళ్ళీ తిరిగి మిమ్మల్ని కలుసుకునేంత వరకు మీడియం వేవ్ ప్రసారాలు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz పై ప్రారంభమయ్యేంత వరకు నమస్కారాలతో సెలవు. శుభరాత్రి. జై హింద్.